సకలాయ నమః స్థపతి స్థిరాయ నమః విజితాత్మనే నమః విధేయాత్మనే నమః భూతవాహన సారథయే నమః సగణాయ నమః గణకార్యాయ నమః సుకీర్తయే నమః చిన్న సంశయాయ నమః కామదేవాయ నమః కామపాలాయ నమః భస్మోద్ధూళిత విగ్రహాయ నమః భస్మప్రియాయ నమః భస్మశాయినే నమః కామినేకాంతాయ నమః కృతాగమాయ నమః సమాయుక్తాయ నమః నివృత్తాత్మనే నమః ధర్మయుక్తాయ నమః సదాశివాయ నమః చతుర్ముఖాయ చతుర్బాహవే నమః దురావాసాయ నమః దురాసదాయ నమః దుర్గమాయ దుర్లభాయ నమః దుర్గాయ నమః సర్వాయుధ విశారదాయ నమః అధ్యాత్మయోగనిలయాయ నమః.

నమః ఓజస్వినే శుద్ధ విగ్రహాయ నమః హిరణ్యరేతసే నమః తరణయే మరీచయే నమః మహిమాలయాయ నమః మహాహృదాయ నమః మహాగర్భాయ నమః సిద్ధవృందారవందితాయ నమః వ్యాఘ్రచర్మాదరాయ నమః వ్యాళినే నమః మహాభూతాయ నమః మహానిధయే నమః అమృతాంగాయ నమః అమృతవపుషే నమః పంచయజ్ఞాయ నమః ప్రభంజనాయ నమః పంచవింశతితత్వజ్ఞాయ నమః పారిజాతాయ నమః పరావరాయ నమః సులభాయ నమః సువ్రతాయ శూరాయ నమః వాంగ్మయైకనిధయే నమః నిధయే నమః వర్ణాశ్రమగురవే నమః వర్ణినే నమః శత్రుజిచ్చత్రుతాపణాయ నమః ఆశ్రమాయ నమః క్షపణాయ నమః క్షామాయ నమః జ్ఞానవతే నమః అచలాచలాయ నమః ప్రమాణభూతాయ నమః దుర్జ్ఞేయాయ నమః సుపర్ణాయ నమః వాయువాహనాయ నమః ధనుర్ధరాయ ధనుర్వేదాయ నమః గుణరాశయే నమః గుణాకరాయ నమః అనంతదృష్టయే నమః ఆనందాయ నమః దండాయ దమయిత్రే నమః దమాయ నమః అభివాద్యాయ నమః మహాచార్యాయ నమః

ప్రాణప్రభవే నమః, అవ్యయాయ నమః, లోకపాలాయ నమః, అంతర్హితాత్మనే నమః, కల్పాదయే నమః, కమలేక్షణాయ నమః, వేదశాస్త్రార్థతత్వజ్ఞాయ నమః, నియమాయ నమః, నియమాశ్రయాయ నమః, చంద్రాయ నమః, సూర్యాయ నమః, శణయే నమః, కేతవే నమః, విరామాయ నమః, విద్రుమచ్చవయే నమః, భక్తిగమ్యాయ నమః, పరం బ్రహ్మ మృగబాణార్పణాయ నమః, అణఘాయ నమః, అద్రిరాజాలయాయ నమః, కాంతాయ నమః, పరమాత్మనే నమః, జగద్గురవే నమః, సర్వకర్మాచలాయ నమః, త్వష్ట్రే నమః, మంగళాయ మంగళావృతాయ నమః, మహాతపసే నమః, దీర్ఘతపసే నమః, స్థవిష్ఠాయ నమః, స్థవిరాయ నమః, ధ్రువాయ నమః, అహ్నే నమః, సంవత్సరాయ నమః, వ్యాప్తయే నమః, ప్రమాణాయ నమః, పరమాయ నమః, తపసే నమః, సంవత్సరకరాయ నమః, మంత్రాయ ప్రత్యయాయ నమః, సర్వదర్శనాయ నమః, అజాయ నమః, సర్వేశ్వరాయ నమః, స్నిగ్ధాయ నమః.

వీడికి వరదలు వచ్చి ఇల్లు ముంచేసిన, ఇంకో చోట నదుల్ని నింపి కొన్ని సంవత్సరాలు నీటి కరువు లేకుండా చేసింది. కనుక ఒక వస్తువు అఘోరంగా పరిణమించినప్పుడు కొందరికి ఘోరంగా మారుతుంది. ఏం చేస్తాం? కనుక సృష్టిలో ఉన్న ఘోరాఘోరాలు రెండింటి గురించి ఆలోచిస్తే అది నిజానికి ఘోరము కాదు అఘోరము కాదు, ఇట్ ఇస్ రిలేటివ్ టర్మ్. వాడి కర్మ బట్టి అది వస్తున్నది అనేది అర్థమవుతుంది. ఈ రెండింటిని కూడా వాడి కర్మానుగుణంగా కలిగిస్తున్న ఒక వ్యవస్థ విశ్వంలో వ్యాపించి ఉంది. ప్రతి అణువులో వ్యాపించి ఉంది, నీరులో వ్యాపించి ఉంది, నిప్పులో వ్యాపించి ఉంది, వాయువులో వ్యాపించి ఉంది, భూమిలో వ్యాపించి ఉంది, ఆకాశంలో వ్యాపించి ఉంది. మనకు పరిచయం ఉన్నవి చెప్పాను, ఇంకా పరిచయం లేని ఎన్నున్నాయో వాటిలో కూడా అవన్నీ వ్యాపించున్నాయి. మీరు అగ్ని పరిశీలించండి, దానిలోని ఇదే లక్షణం కనిపిస్తుంది. అగ్ని ఇంట్లో మండితే పొయ్యిలో మండితే అఘోరం, ఇల్లంతా మండితే ఘోరం, అవునా లేదా? ఇదే విధంగా వాయు దాని యొక్క స్థితి అంతే, మృదువుగా చక్కగా విస్తా ఆ పిల్లగాలి చల్లగాలి అలా తిరిగి వస్తానంటాడు. అది విజృంభించిందా మనం తిరగక్కర్లే, అదే తిప్పి ఎగరేస్తుంది. అంటే మళ్ళీ దానిలో ఘోరాఘోరములు సృష్టి అంతా. అందుకే పరీక్ష లోకాన్ని లోకాన్ని పరిశీలించడం మీకు అన్నీ తెలుస్తాయి. ఇలాగ ఘోరాఘోరములుగా విశ్వంలో పంచభూతాలు వ్యవహరిస్తున్నాయి, సూర్యచంద్రులు వ్యవహరిస్తున్నారు. ఈ వేసవులు అమ్మో ఏమంటారండి అని అనుకోలే ఆయన్ని. ఇలాగే వారం రోజులు ముసిరి వెళ్ళనియండి, కనిపించట్లేదండి సూర్యనారాయణుడు, అవునా లేదా? ఏమిటి, దీన్ని బట్టి ఆలోచించండి. అందుకు విశ్వమంతా నిండిపోయినటువంటి ఆ పరమేశ్వరుడు ఘోరాఘోర రూపములతో ఉన్నాడు. ఆయనే ఈ రెండు రూపాలతో ఉన్నాడని తెలుసుకుంటే ఈ రెండు మనకు అఘోరంగానే పరిణమించుతాయి. అందుకే ఏమిటి, రుద్రుడు

శివుడిగా చూడటమే రుద్ర నమకం యొక్క అంతరార్థం. రుద్ర నమకం యొక్క సారం ఏమిటి? విశ్వమంతా ఘోరాఘోరమే. ఈ బయట విశ్వం ఎలా ఘోరాఘోరమో నీ లోపల విశ్వం కూడా ఘోరాఘోరమే. ఎందుకు? నీ శరీరం కూడా పంచభూతాత్మకం. ఈ పంచభూతాత్మకమైన వాటిలో ప్రకోపాల వల్ల, జల ప్రకోపం, వాయు ప్రకోపం, అగ్ని ప్రకోపం, వీటి ప్రకోపాల వల్ల లేదా లుప్తత వల్ల రోగాదులు వస్తున్నాయి. అది కూడా మనం ఒప్పుకుంటాం. బయట ఎలాగైతే వాటి యొక్క అతివృష్టి, అనావృష్టి మొదలైన బాధలు ఉన్నాయో, శరీర వ్యవస్థలో ఉండవలసిన ధాతువులు మొదలైన వాటిలో ప్రకోపాలు, లుప్తతలు వస్తే వ్యాధులు వస్తూ ఉన్నాయి. కనుక ఘోరాఘోర వ్యవస్థ అక్కడ ఉంది, ఇక్కడ వస్తుంది. ఘోరంగా ఉందని శరీరం అక్కర్లేదు అనుకుంటామా? ఇంత ప్రీతికరమైన వస్తువు మరొకట్లేదే, ఇది ఇక్కడ ఎలా ఉన్నది. ఇలాగ ఇప్పుడు మన శరీరం శారీరక వ్యవస్థ అయితే, మీ శరీరంతో పెట్టుకున్న బంధాలు చూడండి, శరీరంతో పెట్టుకున్న బంధాల గురించి ఆలోచించండి. ఇవి కూడా ఘోరాఘోరాలి. కొందరి వల్ల ఆనందం, కొందరి వల్ల దుఃఖం. అనగా మనకి రెండు అర్థమయ్యాయి. ఆనందింపజేసే వాళ్ళు కొందరు, బాధ పెట్టే వాళ్ళు కొందరు. అందుకే బాధ పెట్టే వాళ్ళ విషయంలో మనం ఇప్పుడు పోతే బాగుండు ఇలాంటివి అనుకుంటాం. అది కాదు, వాడి వల్ల మనకు బాధ కలగకపోతే బాగుండు అనుకోవడం చాలా మంచిది. కనుక ఆ ఘోరం, ఈ అఘోరం రెండూ మనం చూసి పరమేశ్వరుని ఆశ్రయించాలి. వేదాంతం దాకా అక్కర్లే. ముందు నాకు ఈ ఘోరం నా మీదకి రాకూడదు, వరదలు రాని, వర్షాలు పడిని, నా ఇల్లు మునిగిపోకూడదు అని దండం పెట్టుకుని తప్పేం లేదు. రుద్రుడు తప్పకుండా మునగనివ్వడు. ఎందుకంటే ఆ జలంలో కూడా రుద్రుడు ఘోరాఘోర రూపాలతో విజృంభిస్తున్నాడు. అది ఎలా ఉన్నాడో చూస్తా మన రుద్రంలో ఎన్ని అందాలు చూపిస్తాడో ఒక్కొక్క దానిలో. మనల్ని బాధించకపోతేనండి ఘోరాన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే వరదలు ముంచేస్తూ ఉన్న దృశ్యం టీవీలో ఎంత బాగా చూస్తామో మనం, ఎందుకంటే మనల్ని ఏం బాధించట్లేదు కనుక. సత్యం తెలిస్తే, అది బాధాకరం కాదని తెలిస్తే ఆనందించవచ్చు, సాక్షిగా చూడగలిగితే. ఈ రహస్యాన్ని మనం తెలుసుకుంటే విశ్వమంతా వ్యాపించుకున్న పరమేశ్వరుడు ఇన్ని విధాలుగా నర్తిస్తూ వెళుతూ ఉన్నాడే, ఆ నర్తనం ఘోరాఘోర రూపంగా సాగిస్తున్నాడే, దాన్ని పరిశీలించమంటుంది రుద్రం. ప్రతి చోట, ప్రతి చోట, ప్రతి చోట నువ్వు చూసే ప్రతి చోట మానవులు అంటే మనం ఎవరెవరితోటైతే బంధములు ఏర్పరచుకున్నామో వాళ్ళు కూడా ఘోరాఘోరాలి. కొందరు ఆనందింపజేస్తూ ఉంటారు, కొందరు బాధ పెడుతూ ఉంటారు. వెంటనే ఆ మాట అంటామా? కాదు, మనల్ని ఆనందింపజేస్తున్న వాళ్ళు కూడా బాధ పెడుతూ ఉంటారు. అవునా లేదా చెప్పండి. ఆహా, వాళ్ళ వల్ల చాలా ఆనందం అంట. ఎవరు? పిల్లలుంటే చాలా ఆనందం, సంతోషమే. ఉంటే ఒక ఒక, లేకపోతే ఒక ఏడుపు, ఉంటే 1000 ఏడుపులు అని సామెతుంది. ఏం చేస్తాం? వాళ్ళు లేడే అనే ఒక బాధ, వచ్చిన తర్వాత ఇంకా వాడిని పెంచడంలో బాధ, వాడికి సరిగ్గా ఆరోగ్యం అన్ని కుదురుపడ్డాయా లేదా. ఆ తర్వాత మరొక బాధ, వాడికి చదువుగా చదవకపోతే ఒక బాధ, క్లాసులు వస్తాయో లేదో, కాంపిటీషను, రేసులు, ఎన్ని వేదంలో పాపం. ఇంకా ఆ తర్వాత వాడికి సరిగ్గా సంబంధం దొరకకపోతే ఓ బాధ, ఆ దొరికిన ఆ వస్తుంది ఆవిడ, ఆవిడ అనుకూలంగా లేకపోతే మరో బాధ, ఇంకా వాడికి వచ్చే వాళ్ళు అనుకూలంగా లేకపోతే బాధ. ఇంత బాధ అయితే వాళ్ళు అక్కర్లేదని అనగలరా? చూడండి ఇక్కడ. అంటే మన అఘోరం అనుకున్నదే ఘోరమైపోతుంది. నిన్నటి వరకు ఆనందింపజేసే వ్యక్తే ఇవాళ మనకు దుఃఖభాజనుడు అయిపోయాడు. ఇవాళ వరకు దుఃఖభాజనుడు అనుకున్న వ్యక్తి రేపు ఆనందభాజనుడు కావచ్చు. ఇది కూడా మన కర్మ బట్టే. కర్మానుగుణంగా నీ సృష్టిలో ఏదవనేయండి, ప్రకృతిలో అందరూ భాగస్థులే, వ్యక్తులు అవనేయండి, హ్యూమన్ రిలేషన్స్ అవనేయండి, ఇవన్నీ కూడా ఘోరాఘోరాత్మకమే. అందుకే రోజు శివుణ్ణి రుద్ర రుద్ర రుద్ర అని ఎందుకు అనాలంటే, స్వామి ఘోరం అఘోరం రెండూ నా జీవితంలో వస్తున్నాయి, నిన్ను ఎందుకు నమస్కరిస్తున్నానంటే శివో నస్సుమనాభవ వస్తుంది దీనిలో. ఈ ఘోరాఘోరములుగా ఉన్న నువ్వు నాకు శివుడు అయిపోవయ్యా అని అడుగుతున్నారు. శివుడు అంటే అర్థం ఏమిటి? కళ్యాణకారకుడు, మంగళకారకుడు, ఆనందకారకుడు. ఘోరంగా అఘోరంగా కనిపిస్తున్న నువ్వు నాకు శివుడుగా పరిణమించు. అంతేగాని దీనిని ఇలా పరిష్కరించు నేనవన్నీ చెప్పడానికి. వర్షం విపరీతంగా పడిపోతుంది, నా ఇల్లు మునిగిపోతుంది కనుక వర్షం పడేయకు అని నేనవన్నీ అనడానికి, ఒకటి, నువ్వు ఎంత కురిపిస్తావో కురిపించు కానీ నాకు శివమివ్వు, మంగళమివ్వు, శుభమివ్వు, ఇది అడిగితే చాలండి. అందుకే సృష్టిలో ఉన్న రుద్రుణ్ణి శివుడిగా దర్శించడమే రుద్రం. అంటే శివుడిగా దర్శించడం అంటే మరొక అర్థం ఉంది. శివుడు అంటే అర్థం ఏమిటి? కొంచెం లోతుగా వెళదాం. అర్థం చేసుకునే మహాత్ముని శ్రోతలు దొరకడం నా అదృష్టం కనుక చెప్తున్నా. శివుడు అంటే ప్రమహసి పదే నిస్త్రయి గుణ్యే శివాయ నమో నమః. త్రిగుణాతీత స్థితిలో ఉన్నటువంటి వాడు శివుడు. రుద్రమై జగత్తంతా వ్యాపించి ఎవడైతే ఉన్నాడో అతడు త్రిగుణాతీతుడైన శివుడు అని తెలుసుకునే జ్ఞానం ఇస్తుంది రుద్రం. అది విశేషం.
త్రిగుణాతీతుడైన శివుడే త్రిగుణములను నడిపిస్తూ ఉన్నాడు రుద్రతత్వంతో, ఘోరాఘోర తత్వములతో. అందుకే విశ్వమంతా కూడా ఘోరము, అఘోరము, ఘోరాఘోరము అని మూడు విధములుగా నిండి ఉంటుంది. మూడు విధములు, రెండు అని ముందు మీకు అర్థం చేయడానికి చెప్పి మూడు చూపించాను. ఇదేమిటండి మూడు ఎలాగా అంటే, ఇందాక చెట్ల చివరికి చెప్పుకున్న ఉదాహరణ మీకు అర్థమై ఉంటుంది. ఏది ఘోరమో అదే అఘోరమై, ఆ అఘోరమే ఘోరమై ఉండవు, ఘోరాఘోర మిశ్రమం. ఇది ఘోరం అది అఘోరం అని సపరేట్గా తెలిసిపోతే బాధ లేదు. అఘోరంగా కనిపిస్తూనే ఘోరమైపోతూ, ఘోరంగా కనిపిస్తేనే అఘోరమైపోతూ ఉన్నదే ఈ మిశ్రమది. అయితే ఆ పరమశివుడు దేనితో ఘోరం సృష్టిస్తున్నాడో దానితోనే అఘోరం సృష్టిస్తున్నాడు. ఎందుకు? రెండు ఆయన కాడు కనుక. ఘోరాఘోరములు రెండు ఒకే దానితో ఎందుకు చూపిస్తున్నాడంటే, ఒకే పరమేశ్వరుడు రెండూ చూపిస్తున్నాడు, అది నీ యొక్క కర్మ బట్టి. అందుకే రుద్రుణ్ణి శివుడిగా దర్శించడం అనేటువంటి తత్వం ఏదైతే ఉందో అదే రుద్రంలో చెప్పబడ్డ అంతరార్థం. దీని వేదాంత స్థాయిలో తర్వాత ఆలోచిద్దాం, ముందు భౌతిక స్థాయిలో మనం ఆలోచించాలంటే మనం అనుభవించే ఘోరములన్నీ అఘోరములై, శివంకరములై, శుభంకరములై, మంగళములవ్వాలి అంటే రుద్ర ఆరాధన తప్పకుండా చేయవలసినదే. అలా చేస్తే మనల్ని బాధించేవన్నీ కూడా మనకు శుభానికే పరిణమింపజేస్తాయి. అది విశేషం. అది రెండు విధాలుగా జరగచ్చు. ఒకటి పరిహరించడమేనా జరగచ్చు, రెండు అది ఏమిటో అర్థమయ్యే తెలివైనా వచ్చి అది బాధపడకుండా ఉండగలిగే స్థితి అయినా రావచ్చు. తొలగించలేనప్పుడు తట్టుకోగలిగే శక్తినిస్తాడు పరమేశ్వరుడు, సత్యాన్ని దర్శించగలిగే శక్తినిస్తాడు. అది పరమేశ్వరుడు చేసే విశేషం. ఎందుకంటే కొన్ని ఒక్కసారి తొలగిస్తే చాలా ప్రమాదం, జీవుడు ఏమైపోతాడు. అందుకు ఆ తొలగించే విధానం ఆయనకే తెలుసు. వైద్యుడి దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలో మనం చెప్పగలమో చెప్పండి, వెళ్ళడం వరకే. అయితే ఈ వైద్యులైతే సరే డయాగ్నోస్ చేస్తారో లేదో కూడా భయం, కానీ ఆయన సర్వజ్ఞుడు, ఆయన చక్కగా డయాగ్నోస్ చేయగలడు, చక్కగా ట్రీట్మెంట్ ఇవ్వగలడు, ఈ రెండూ చేయగలడు కనుక ఆయనకు అప్పచెప్పేసి మనం చేయవలసిన జ్ఞానం ఏమిటి అంటే సమస్తం ఉభయం నువ్వే అని తెలుసుకోవాలి. ఉభయం నువ్వే అనగానే ఉభయాతీతులు నువ్వు అనే జ్ఞానం మనకి కలుగుతున్నది. అది కల్పిస్తోంది కనుకనే రుద్రాన్ని ఉపనిషత్తు అన్నారు. ఇది విశేషం. జ్ఞాన దృష్టితో, ఉపాసనా దృష్టితో, కోరికల దృష్టితో నీకు ఇష్టములైనవన్నీ ఇచ్చి అఘోరంగా మారుస్తూ అందులో ఏడిపించే లక్షణాలన్నీ పక్కకు తీసేస్తూ ఎవడున్నాడో ఆ పరమేశ్వరుడు. అందుకే మొత్తం నాలెడ్జ్, మొత్తం వేద సారం అంతా కూడా ఘోర అఘోర జ్ఞానంలో ఉన్నది. ఈ రెండింటికి మూలమైన శివత్వాన్ని గ్రహించడంలో ఉన్నది. ఇది మనం తెలుసుకుంటే చాలండి. మొత్తంగా ఇప్పుడు ఒకటి సారాంశం మళ్ళీ తెలిపేంది ఏమిటి, ఈశావాస్యం ఇదం సర్వం. ఈశ్వరుడు విశ్వమంతా కూడా ఘోరాఘోరములతో వ్యాపించి ఉన్నాడని, ఎలా వ్యాపించి ఉన్నా ఆయన అసలు పరిమాణంలో శివుడే. ఆయనకి కోపమా అండి మన మీద, ఆయన శివుడే. తండ్రి గట్టిగా అప్పుడు కొట్టాడంటే పిల్లాడు నాశనమైపోయాను కొడుతున్నాడా, బాగుపడాలనే కదా. డాక్టర్ గారు ఇంజక్షన్ ఇచ్చేస్తానని ఎందుకున్నారంటే నేను నాలుగు సూదులు పెట్టుకున్నాను కనుక వచ్చిన వాడందరికీ పొడుస్తానే పెట్టుకోలేదు కదా ఆయన దగ్గర, వచ్చిన వాడికి జబ్బు ఉంది కదా అని పొడిచాడు కదా. ఈ పొడవడం ఉందే అది ఘోరం. అందుకే వీడు లోపల ఉన్న ప్రారంభపు జబ్బు పోవడానికి పొడిస్తే పొడిచాడు, కానీ జబ్బు పోగొడతాడు ఆయన. అందుకే శివుడిని వైద్యుడు అన్నారు అలాంటి వాడు. అందుకు ఆ పరమేశ్వరుడు నిజమైన వైద్యుడు అని తెలుసుకుని సరెండర్ అయిపోతే ఇంకా వాడికి జబ్బు ఉంటుందా అండి, ఇది తెలుసుకోడు. ఆ సరెండర్ అవడాన్ని నమః అన్నారు. ఇది మూడవ విషయం. అందుకే మళ్ళీ నమస్కారానికి వచ్చాం. నమస్కార అంటే నమ్రభావం, సమర్పణ. ఈ సమర్పణ ఎన్ని విధాలుగా చేస్తున్నాం? అనేక నమస్కారాలు ఉన్నాయండి మనకి. ఏమిటి, రెండు చేతులతో నమస్కరిస్తాం మనం. ఈ రెండు చేతులతో ముక్కుళ ముద్ర, అంజలి ముద్ర అని రెండు ముద్రలు ఉన్నాయి. ముక్కుళం మొగ్గలా గుంచడం, అంజలి దోజలించడం, ఈ రెండింటితో నమస్కరిస్తాం. దేవతకి నమస్కరించవలసిన తీరు అది. రెండు చేతులు కలపాలి, ఒంటి చేతితో నమస్కరించకూడదు. ఒంటి చేతితో నమస్కరించితే ఏమొస్తుందనేది ధర్మశాస్త్రాలు చాలా భయంకరంగా చెప్పాయి. నేను చెప్తే కూడా భయం వేస్తుంది. ఒంటి చేతితో నమస్కరిస్తే ఆ చేతి నరికేసిన పాపం లేదని చెప్పారు. పిప్పలాద స్మృతిలో ఇది చెప్పబడుతూ ఉన్నది. అందుకే ఒంటి చేతి నమస్కారాలు ఉన్నాయే, అది కాదు. రెండు చేతులు దోజలించి నమస్కారం, ఎందుకంటే రెండు ఉన్నాయిగా మనకి, ఏకం చేయాలి. ఆ చేసి నమస్కరించడం ఉన్నదే అది చాలా విశేషం. సృష్టి అంతా రెండు, ఏకం చేసి దర్శించు. నువ్వు రెండుగా కనిపిస్తున్నా నువ్వు ఏకమే. ఆ రెండింటిని ఏకం చేసేటప్పుడు రెండు చేతులు దోజలించి తల వంచాలి. నమ్రభావం అది, అదే ఇలా పెట్టి అలా ఉండడం కాదు, తల వంచుతున్నావు నువ్వు. నమ్రభావ ప్రకటన. ఈ నమ్రభావ ప్రకటన ఎన్ని రకాలుగా అంటే అష్టాంగ నమస్కారం, పంచాంగ నమస్కారం అని కూడా చెప్పారు. ఫుల్ సరెండర్ అది అష్టాంగం.
స్త్రీలకి పంచాంగమే తప్ప అష్టాంగం లేదని శాస్త్రం. అంటే ఆమె యొక్క హృదయ భాగం నుంచి తర్వాతి భాగం భూమికి ఆంచరాలు, అవి మాతృ భాగములు. అవి నేలకు కానీ తగిలితే భూమాత కూడా భరించలేదు. అవి ఏనాడు వంగ స్థితికి వెళ్ళకూడదు, నేలకు తాకకూడదు. అందుకే స్త్రీకి పంచాంగ ప్రమాణమే ప్రణామమే చెప్పారు. పురుషుడు సాష్టాంగ దండ ప్రణామం చేస్తాడు. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వత్సా తథ పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామం అష్టాంగం వచ్చింది. టోటల్ సరెండర్, ఇది నమస్కారమే. ఇలా మనం నమస్కారం చేస్తున్నాం. ఇక్కడ మామూలుగా నమస్కారం చేసినప్పుడు తల వంచడం, చేతులు దోజనించడం రెండు చెప్పారు పెద్దవాళ్ళు. దీనిలో ఉన్న రహస్యం చూడండి, ఈ రెండిటితోనే మనకు చిక్కు అంతా కూడా. ఎందుకంటే తల వంచమంటే అంత మనం తొందరగా ఉంచుతామా, అంత తొందరగా వంగదు, మహాపొగరు ఈ తలకి. అందుకే తల వంచడం మహాకష్టం. తల వంచాలి, చేతులు దోజనించాలి, అది విశేషం. ఈ రెండే మన తిప్పలన్నిటికి కారణం అండి. తల ఆలోచనల స్థానం, చెయ్యి ఆచరణల స్థానం. ఈ ఆలోచనలన్నీ నేనే చేశా, నా బ్రెయిన్ అనుకునే అహంకారం తలది. ఇదంతా నేనే తయారు చేశానండి అనే ఆచరణకు సంకేతం చేతిది. చెయ్యి అనడంలోనే చెయ్యి అనేది తెలుస్తోంది కదా, చెయ్యడానికి సంకేతం చెయ్యి. అందుకే దీని కరములు అని పేరు, కరోతి అంతే కదా ఇవి చేస్తున్నాయి. అందుకే ఇవి కరం చేస్తున్నది. అదేవిధంగా ఇది శిరస్సు, దీని ఆలోచనల స్థానం, ఇది మస్తిష్క స్థానం. జ్ఞానేంద్రియములన్నీ ఇక్కడ ఉన్న అసచిక్కులు వీటితోనే, అది కావాలని చూడడం, ఇది కావాలని రుచి చూడడం, అది కావాలని వినడం, ఈ జ్ఞానేంద్రియ స్థానములన్నీ ఇక్కడే చెప్పబడుతున్నాయి. కనుక జ్ఞానేంద్రియముల స్థానమైన తల, కర్మకు మూలమైన చెయ్యి, ఈ రెండు ఉపయోగించి నమస్కరించడం ఏంటంటే, స్వామి నా ఆలోచన ఆచరణ కూడా నువ్వే, నీకే అర్పణ చేస్తున్నాను, అది అర్థం. ఇంకా వ్యక్తిగతమైన అహం పోతోంది. వాళ్ళు ఆలోచన ఆచరణ రెండు పరమేశ్వరునికి అర్పించడమే నమశబ్దంలో ఉన్నటువంటి అర్థం. ఒక్క నమః అన్నప్పుడు ఇంత అర్థం ఉందని తెలిస్తే అది ఎక్కడ పెడితే అక్కడ పారేయం. అది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాం. అందుకు ఆ వందనము నమస్కారము ఉన్నాయే, చాలా విలువైన వస్తువులవి. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అన్నారు త్యాగరాజ స్వామి వారు. కానీ కింద చరణాలు తెలియకుండా కేవలం పళ్ళవి పట్టుకుంటే ప్రతివాడు స్టేజ్ ఎక్కిదే మాట అంటాడు. అందరూ మహానుభావులు కాదండి, అందరూ ఉండొచ్చు, కానీ ఆ ఎందరో ఆయన చక్కగా వివరించాడు, అది వేరే విషయం. కనుక మొత్తానికి పరమేశ్వరుని ముందు రెండు చేతులు దోయించి శిరస్సు వంచి చేయడంలో సర్వ అహంకార సమర్పణమే నమస్కారం. నమ్రభావము అంటే అర్థం అహంకార రాహిత్యము అని అర్థం. మన అహంకారాన్ని ఈశ్వరార్పణం చేయడమే నమస్కారం. అహం అని బ్రహ్మములో అస్మి అని మేళనం చేయడమే నమస్కారం. అది ఎక్కడికి తీసుకువెళుతుందో చూడండి. అందుకు నమశబ్దం అంత గొప్పది. నిఘంటుకారులు శబ్దం తెలిసిన వారు నా మహ అన్నప్పుడు మా అనేది మమత్వాన్ని తెలియజేస్తే నా మహ అనేది నాది కాదనే భావాన్ని చెప్తున్నది అని చక్కగా చెప్పారు. ఎంత విశేషం ఉంది చూసారా. అందుకే భారతీయుడు, భారతీయ ఋషి ఒక మాట మంత్రం ఎందుకైందంటే ఇన్ని అర్థాలు ఇన్ని పరమార్థాలు దాగి ఉన్నాయి కనుక. అందుకే ఇలాంటి భాష కానీ ఇలాంటి పదాలు కానీ మరో భాషలో దొరకవండి, వెతికినా దొరక. అది కేవలం భారతీయుల సొత్తు. ఈ సంస్కృత భాషలోనే దొరుకుతుంది మనకి, అందులో వేదంలో దొరికింది. అందుకు నమస్కారానికి ఇంత ప్రాధాన్యం మనం చెప్పాం. నమస్కార బాహుళ్యం ఇందులో ఉందన్నమాట. ఇలాంటి నమస్సుకి మరొక అర్థం ఏమిటంటే, నమః అనే శబ్దాన్ని మీరు తిరగవేసి చూస్తే మనః అని వస్తుంది. ఇది కూడా వ్యాకరణ శాస్త్రరీత్యా చెప్తున్నది, అన్ని సంప్రదాయబద్ధమైన నిర్వచనాలే. అంతేగాని పనికి మాలినటువంటి ఏవేవో ఇటు తిప్పడి తిప్పి చెప్తున్నావు నేను చెప్పడం లేదు. సంప్రదాయం శాస్త్రం ఏం చెప్పిందో అది. మనః అనే శబ్దమే నమః అయిందిట. దీనికి సూత్రం ఉంది, వర్ణ విపర్యయ న్యాయము అంటారు దీన్ని. వర్ణ విపర్యయ న్యాయం ఎలాగూ అంటే, హింస అనే శబ్దం సింహ అయినట్లుగా అన్నారు. హింస అనే శబ్దం నుంచే సింహ అనేది పుట్టింది. అన్ని ఇలాగొచ్చినవి. అది హింసించే లక్షణం కలిగిన జంతువుల్లో అతి గొప్పది గనక దానికి సింహ అన్నారట. అలాగే మనః ఏవ నమః, మనస్సే నమస్సయింది. అందుకే నమ శివాయ అంటే అర్థం ఏమిటంటే శివునికే నా మనస్సును సమర్పణ చేశాను అని. ఇంకా నా అమ్మహ ఇంకేది నాది కాదు అంతా శివుడిదే అని సమర్పించడమని. అలాగే నాదనుకున్న అహంకారాన్ని ఆయన ముందు వంచేశాను, ఎందుకంటే ఆయన విశ్వవ్యాపకమైన మహాచైతన్యం నేనన్నగా ఎంత ఆయన నడిపిస్తున్న వాటిలో నేను ఒకడిని అని. మహాసముద్రం అంతా అయితే ఆయన చేత కదిలే ఒక చిన్న అలని నేను
అనే ఎరుక కలిగి ఉండడమే ఆ నమః అనేటువంటి శబ్దంలో ఉన్న విశేషం. అది తెలిసి ఒక్కసారి నమశివాయ అనగలిగితే ఎలా అయిపోతుంది మనస్సు తెలిసి అంటే, అది విశేషం. అందుకు నమస్కారం కింత శక్తి ఉంది గనుకనే రుద్ర నమకం అంత గొప్పదైంది. నమః అనేది ఎంత జ్ఞానానికి తీసుకెళ్తాను చూడండి. ఘోరంగా కనిపిస్తున్న నీకు నమస్కారం, అఘోరంగా కనిపిస్తున్న నీకు నమస్కారం. ఘోరముల్లో అఘోరముల్లో రెండిట్లో నువ్వే ఉన్నావని నాకు తెలిసింది గనక ఓ పరమేశ్వరా నీకే నమస్కారం అని చెప్తున్నది రుద్రం. ఘోరము అఘోరము ఆయనే అని తెలిసిపోయాక ఇంకా ఆయన ఏమి హింసిస్తాడండి? అవతల లోపల ఉన్నవాడెవడో తెలిసిపోయాక ఆయన హింసించడు, వెంటనే దగ్గరికి తెచ్చుకుంటాట. ఇదే ఒకప్పుడు మనం చెప్పుకున్నాం, గుర్తుంటే చాలా సంతోషం, మళ్ళీ గుర్తు చేస్తున్నట్టుగా. గుర్తే లేకపోతే బాధలేదు, లేదు కొత్త వాళ్ళైతే వస్తుంది. కానీ ఆ ఉపమానం మాత్రం ఎన్ని మాటలైనా చెప్పుకోవాలి మనం అర్థం చేసుకోవాలి అంటే, ఘోర అఘోర శివ ఈ మూడు తత్వాలు మనం పరిశీలించితే రెండింటిని నమస్కరించినప్పుడు రెండింటికి ప్రయోగించేవాడెవడో వాడిని మనం చూడాలి. ఎందుకంటే భయం ఎలాంటిది అంటే మనం అనుభవిస్తున్న సంఘటన మీదే మన దృష్టిని పెడుతుంది. ఇది సైకలాజికల్ పాయింట్. మనం అనుభవిస్తున్న సంఘటన మీదే మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది, కానీ దాని వెనకాల కారణం మీద మనకి ఏకాగ్రత కుదరడం కష్టం. భయం పెరుగుతున్న కొద్దీ మనం మొద్దుబారిపోతాం, దాని అసలు కారణాన్ని తెలుసుకోం. మనకు భయం రూపంలో ఒకటి మన మీదకు వస్తున్నది అనేది ఈశ్వర శక్తి అని తెలిస్తే అది తెలియాలంటే ఎంత వెళ్ళాలండి? సంఘటన, సంఘటన వెనకాల దాన్ని ప్రయోగించేటువంటి ఒక ప్రకృతి శక్తి, ఆ ప్రకృతి శక్తిని కూడా నడిపేవాడు ఒకటి తెలియాలి కదా. దృష్టి ఇక్కడి నుంచి అక్కడి దాకా వెళ్ళాలి. అందుకే మొదటి మంత్రంలోనే మన దృష్టిని అక్కడి దాకా లాగుతాడు మంత్రకారుడు. అది విశేషం. ప్రతి వాక్యం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇలా మనం వెళ్ళేటప్పుడు చిన్నపిల్లవాడి ముందు తండ్రి ఒక పులి మాస్క్ని ముఖానికి కప్పుకుని భయపెడతాడు. ఆ భయపెట్టినప్పుడు పిల్లవాడు అమ్మో అమ్మో అని భయపడతాడు, ఎందుకంటే వాడు ముందు మాస్క్ను చూశాడు. కానీ వాడు క్రమక్రమంగా ఆ మాస్క్ ఉందే మాస్క్ను పరిశీలించితే ఆ మాస్కులో కళ్ళ స్థానంలో రెండు కన్నాలు ఉంటాయి. ఎందుకంటే తండ్రి అది లేకపోతే ఎవరిని భయపెట్టాలో వాడికి తెలియదు, అందుకు ఆ రెండు కన్నాలు పెట్టుకుంటాడు. వాడు పెట్టుకుని భయపెడుతూ ఉంటాడు. పిల్లవాడు ముందు మాస్క్ చూసి పులి పులి అని భయపడ్డా క్రమంగా కళ్ళను చూస్తాడు. చూస్తే ఈ కళ్ళు ఆయనకు పరిచయమే, ఈ కళ్ళే నాన్నదా అని ఎత్తుకున్నాడు. తన తండ్రి కళ్ళవి, ఆప్యాయంగా చూసిన కళ్ళు ఇప్పుడు తనను భయపెడుతున్నాయి. కానీ పోల్చాడు ఇప్పుడు, ఈ భయపడుతున్న మాస్క్ వెనక ఆ రెండు కళ్ళు మా నాన్నవి అని తెలిసి ఒక్కసారి ఎంతసేపు భయపడ్డాను కానీ నాన్న నువ్వా అని అంటే వెంటనే మాస్క్ తీసి ఎత్తుకుంటాడు ఆయన. అదేవిధంగా ఘోర అఘోరములు రెండింటి నుంచి కూడా ఆ పరమశివుడే ఉన్నాడు అని తెలుసుకుంటే వాడిని తప్పకుండా ఎత్తుకుని ఘోరానికి అఘోరానికి కూడా అతీతమైన శివత్వం అని ఒళ్ళు కూర్చోబెట్టుకుంటాడు ఆయన. ఇది గ్రహించడానికే మనం ఘోర అఘోర శివతత్వాన్ని అర్థం చేసుకోవడం. ఈ ఉపమానం అనేక మార్లు మనం చెప్పుకున్నాం, ఇప్పుడు మరింత నాటుకోవడానికి మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉన్నాం. ఇది మనకు రుద్రం అందించే ఒక దివ్యానుభవం. ఇలాగా నమస్కార శబ్దం నమ్రతని ఇన్నిటినీ తెలియజేసి ఇన్ని నమస్కారములు చెప్పబడ్డందున రుద్ర నమకం అని దీనికి వచ్చింది. ఎన్నెన్ని రూపాలతో పరమేశ్వరుడు కనిపిస్తున్నాడు అన్నింటిలో ఆయన్ని పోల్చుకుని ఇందులో ఉన్న రుద్రుడికి నమస్కారం, అందులో ఉన్న రుద్రుడికి నమస్కారం అని ప్రతి దానిలో పరమేశ్వరుని దర్శించడం అనే గొప్ప జ్ఞాన గుచ్ఛం ఇది. ఇలాంటి జ్ఞానం వేదం దీనిలో ప్రసాదిస్తుంది. అందుకే ఏ పరంగా దీన్ని ఆలోచించినా జీవితాంతం మనం భావిస్తున్న కొద్దీ అధ్యయనం చేస్తున్న కొద్దీ కావలసినన్ని పరమార్థాలు ఇవ్వగలిగినటువంటి దివ్య మంత్ర రాశి అవుతుంది ఈ దివ్యమైన రుద్రము. ఇలాగ సరెండర్ అవ్వడం వల్ల ఆ ఘోరములు అఘోరములుగా మనల్ని పరిణింపజేస్తున్నాయి. వేదంలోనే అనేక చోట్ల యో రుద్రో అగ్నౌ యో అప్సు ఏ ఔషధీషు యో రుద్రో విశ్వాభువనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు అనే మంత్రం కూడా ప్రసిద్ధిలో మనకున్నది. ఏ రుద్రుడు అగ్ని యందు నీటి యందు ఔషధులు యందు దీని యందు దాని యందు ఏమిటి విశ్వాభువనా వివేశ ఈ సమస్త విశ్వభువనముల యందు వివేశ ప్రవేశించి ఉన్నాడో తస్మై రుద్రాయ ఆ రుద్రునికి నమస్కారము. ఈ వివేశ ప్రవేశించుట విష అనే ధాతువు నుంచి వచ్చింది. ఆయన దీనిలో ప్రవేశించి ఉన్నాడు కనుకనే దీనికి విశ్వం అని పేరుట. విశ్వం అని ఎందుకు పేరు వచ్చిందో అర్థమైంది కదా. విష ధాతో వివేశ అని అర్థం. విష అనే ధాతువుకి ప్రవేశించుట అని అర్థం. మన విశ్వం విశ్వం విశ్వం అని అంటున్నాం అంటే అర్థం లోపల ఆయన దూరేడు అని అర్థం.
ఒకడు దూరినది ఒకడు దూరినది అని అర్థం విశ్వం అంటే. అనగా పేరే చూడండి, విశ్వం అంటే ఆయన దూరింది. మన పెద్దవాళ్ళు ఎప్పుడైనా అర్థం తెలుసుకుంటామేమోనని వాటిని ముందు వదిలేశారు మన మీదకి. విశ్వం అని ఆలోచిస్తే పరమేశ్వరుడు ప్రవేశించినది విశ్వం. ఎలా ప్రవేశించాడు? ఏదో ప్రవేశించి మూల కూర్చున్నాడండి, కాదండి, ప్రవేశించి ప్రతి అణువునా వ్యాపించిపోయేట. అందుకే రెండవది ఏమిటి? విష్ణుహు. విశ్వం విష్ణువు, అక్కడికి తెలుసుకుందాం. అందుకే రుద్రో విశ్వాభువన వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు, అంటే రుద్రుడే విష్ణువు అని ప్రతిపాదించేశాం. విష్ణు జ్ఞానమే వేదాంతం, విష్ణు జ్ఞానమే బ్రహ్మ విద్య. అందుకు ఆ కారణం చేతనే విశ్వమునందు ప్రవేశించిన రుద్రుడు గనకనే మన రుద్రాభిషేకం అంతా చేసి మృత్యుంజయ మంత్రం కూడా చెప్పుకుని నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి అని అంటున్నావా లేదా? దీని అర్థం ఏమిటంటే విశ్వమంతా వ్యాపించిపోయిన రుద్రా నన్ను మృత్యువు నుంచి కాపాడు. మృత్యువు నుంచి అంటే ఇంకా ఇది ఘోరం అఘోరం అనుకునే అజ్ఞానం నుంచి రెండింటినీ నడిపే అమృతత్వమైన వాడు నువ్వు అనే తెలివిని ఇవయ్యా అని కోరుకోవడం. నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి అనడంలో అంతరార్థం. మొత్తానికి రుద్రం అంటే ఏమిటి? విష్ణుతత్వ ప్రతిపాదన. విష్ణు అంటే ఏమిటి? రుద్రతత్వ ప్రతిపాదన. అందుకే శివాయ విష్ణు రూపాయ అని వేదం చెప్పడంలో అంతరార్థమది. విశ్వమంతా ఎవడు వ్యాపించి ఉన్నాడో ఆయన శివుడే. ఆయనకు నిజానికి ఘోరము అఘోరము రెండు ఆయనకు అవసరం లేదు, రెండు మన మంచిగా చేస్తున్నాడు ఆయన అని తెలుసుకుంటేనే శివుడు. మంచికి పనిచేసేవాడిని శివుడు. శివమిచ్చం మనుష్యానాం తస్మాత్ శివ ఇతి స్మృత అని భారతంలో కృష్ణుడు ధర్మరాజు చెప్తాడు శివశబ్దానికి అర్థం. ఎల్లవేళలా జీవులకి శివము కలిగించాలనే స్వభావం ఎవడికుందో ఆయన శివుడు అని. ఘోరాఘోరములుగా కనిపిస్తున్న ఆయన లక్ష్యం మాత్రం మనకు అల్టిమేట్గా శివమివ్వడమే, శుభమివ్వడమే. అందుకే ఆయన సహజ స్వభావం శుభం, ఆయన ఇచ్చేదే శుభం. ఇది తెలుసుకోమని మనకు చెప్పారు. లేకపోతే తండ్రి కొట్టాడు అంటే నా మేలు కోసమే కొడుతున్నాడు అనే జ్ఞానం వాడిలో ఏమాత్రము ఉంది గనకనే వాడు తల్లిదండ్రులు ఇంకా ప్రేమిస్తున్నాడు. కానీ నన్ను తల్లి తిట్టింది తండ్రి తిట్టింది అంటే వాడు చిన్నప్పుడే పారిపోతాడు. వాడు అంటే ఇంత మందలించని ఇంత నా క్షేమం కోసమే అని ఎలా ఉందో ప్రపంచంలో అనుభవిస్తున్న ప్రతిదీ కూడా పరమేశ్వరుడు ఈ జీవుణ్ణి ఉద్ధరింపజేయడానికి చేస్తున్న పనే అని తెలుసుకోవడమే శివత్వ దర్శనం. పార్థివలింగార్చన అంటే అర్థం లింగం అంటే లీనమై ఉన్నది అని అర్థం కదా. ఇప్పుడు రుద్రుడు వివేశ అన్నాం, వివేశ అంటే ప్రవేశించాడు, ప్రవేశించి లీనమైపోయాడు. లీనం అంటే వ్యాపకమైపోయాడు. లీనమైన వాడినే లింగం అన్నారు మరి, ఏంటి కాదు, లీనత్వాత్ లింగ. ఇలా వ్యాపించిపోయాడు గనక అన్నింటిలోనూ వ్యాపించి ఉన్నవాడు ఈ మట్టి లింగంలో వ్యాపించిపోయాడు. అంటే మట్టిలో కూడా ఆయనే ఉన్నాడు, మట్టిలో ఆయన ఉన్నాడు గనకనే మట్టి అయిన శరీరంలో కూడా ఆయన ఉన్నాడు. పార్థివ దేహంలో ఉన్నాడు కదా, అందుకే పార్థివ లింగము అంటే పార్థివమైన ఈ శరీరంలో లీనమై ఉన్నవాడే పార్థివ లింగం. అందుకే ఆయన చివరికి చెప్తాడు, నాయన నాకు ఇష్టమైన లింగార్చన ఏంటో తెలుసా? అధ్యాత్మ లింగార్చన. నీ యందు లీనమైన వాడిని తెలుసుకుని ఉపాసించడం నాకు చాలా ఇష్టం. అది వెంటనే వస్తుందా? ఇదిగో ఇవన్నీ చేయగా చేయగా అప్పుడు తెలుస్తుంది క్రమంగా. ముందు బస్సు, తర్వాత దానిలో ఉన్నవాడు కనిపిస్తాడు. అదేవిధంగా ఇన్ని చూసిన తర్వాత ఇన్నిట్లో ఉన్నవాడు ఎవడో వాడు తెలుసుకోవాలి. అందుకే రుద్రం ఇన్ని చూపిస్తూ ఇన్నిట్లో ఉన్నవాడిని చూపిస్తుంది. అది విశేషం. అలా ఉన్నవాడు ఎవడో వాడిని అధ్యాత్మలింగార్చన చేస్తాం. అధ్యాత్మలింగార్చన నీలోనే ఉందా? విశ్వమంతా ఎలా ఉందో అది గ్రహింపజేస్తుంది ఒక్కసారి. ఎందుకంటే విశ్వంలో మనం ఘోరాఘోరములు రెండు శుభంగా మారాలని కదా పూజ చేస్తున్నాం. వేదాంతం పక్కన పెడదాం, ఇవి మనకు శుభం ఇచ్చేయాలి అని కదా పూజ చేస్తున్నాం. అప్పుడు ఏది అనేది మనం నిర్ధారించగలమా? ఏది శుభం ఇవ్వాలి అని? ఇప్పుడు కనిపించేదాని దుఃఖం మనకు తెలుసు, కానీ రేపేది రాబోతుందో వచ్చే ఏడాది ఏది రాబోతుందో మనకేం తెలుసు? కాలమంతా స్ప్రెడ్ అయి ఉన్నాడు ఆయన. ఇక్కడ ఎలా తెలియదో ఏ వెనకాల నుంచి ఏది మీదకు వస్తుందో దేశం నుంచి అది మనకు తెలియదు. కనుక ఏ వైపైనా ఏ కాలమైనా సర్వత్రా వ్యాపించి ఉన్నవాడిని మనం పట్టుకోగలిగితే వాడు అన్ని కాలాల్లోనే మన మీద కోసమే పనిచేస్తాడు. అందుకే మనం పూజ చేస్తున్న లింగం ఏదో ఇప్పుడు ఈ క్షణం ఇక్కడ ఇంత పరిమాణంలో ఉన్నాడు అనుకోవద్దయ్యా. ఆయన ఎప్పుడు ఎక్కడైనా అనంత పరిమాణంలో ఉన్నవాడని జ్ఞానం తెలుసుకో అని ధ్యాన శ్లోకంలోనే చూపిస్తున్నారు ఇక్కడ. ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై
అస్తోకాప్లుతమేకమీశమనిషం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయే దీక్షిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. ఇది విశేషం. అయ్యా ఎక్కడున్నాడైనా ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండం ఆవిస్ఫురత్. పాతాళ ఆపాతాళ, పాతాళం అంటే అధోలోకం. మన కంటికి కనిపించకపోతే పాతాళం అండి అంటాం. అంటే మనకి కంటికి కనబడని ఏవో అట్టడుగు లోకాల నుంచి మన కంటికి కనబడినటువంటి ఊర్ధ్వలోకాల వరకు ఉన్న సమస్త భువనాలలోనూ ఎవడు వ్యాపించిపోయి ఉన్నాడో, ఉట్టి వ్యాపించి కనిపించకుండా ఉన్నాడా? స్ఫురత్, చాలా స్పష్టంగా కనబడుతున్నాడండి పరమేశ్వరుడు. చాలా స్పష్టంగా కనబడేదాన్ని మనం చూడలేం, అస్పష్టమైన దాన్ని మనం చూడగలం, అదొక లక్షణం. చాలా స్పష్టంగా ఉన్నట్టు విశ్వమంతా, ఎంత స్పష్టం. ఆవి స్ఫురత్ అనే మాటలో ఉన్న గొప్పతనం అది. స్ఫురిస్తున్నాడు ఈశ్వరుడు మనకు, ప్రతిదానిలో స్ఫురిస్తున్నాడు తెలుసుకోగలిగితే. ఈశ్వర శక్తి అనేది ఎంత అమోఘమో ప్రతిదానిలో మనకు స్ఫురిస్తుంది, మనలోనే స్ఫురిస్తుంది. లేకపోతే ఈ దేహంలో ఏముందని ఇన్ని ఆలోచనలు, ఇన్ని భావాలు, ఈ సుఖ దుఃఖాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ లోపలి తిన్నా అన్నాన్ని జీర్ణం చేసేవాడెవడు? ఆలోచిస్తే ఆశ్చర్యం ప్రతి చోట నుంచి స్ఫురిస్తోందా లేదా? నీలో నాలో విశ్వంలో అన్ని చోట్ల స్ఫురిస్తూనే ఉన్నాడు పరమేశ్వరుడు. తనని తాను దాచిపెట్టుకోలేదు ఆయన. అందుకే పట్ట పగటి వెలుగు పరమాత్ముడు, బట్ట బయటి ధనము పరమాత్ముడు, ఎట్ట ఎదుట ఉన్నాడిదే పరమాత్ముడు అంటారు అన్నమాచార్య. అంత స్పష్టంగా ఉన్నాడండి. అందుకే ఆవిస్ఫురత్ ఎలా ఉన్నాడు? జ్యోతి స్ఫాటికలింగం. ఈ మహావిశ్వమంతా మనం ఒక బ్రహ్మాండంగా భావిస్తే, అనేక బ్రహ్మాండాలని దాచుకున్న బ్రహ్మాండంగా భావిస్తే అది జ్యోతి స్ఫాటిక లింగం. గోళాకారంలో మనం భావిస్తాం. ఈ గోళాకారం దేనికి సంకేతం? ఆది మధ్యాంతములు లేనటువంటి మహాతత్వంగా వ్యాపించి ఉన్నటువంటి వాడు అతడు. జ్యోతిర్లింగం స్ఫటికలింగం అన్నారు. జ్యోతి స్ఫాటికలింగం, జ్యోతిర్లింగం అని ఎందుకన్నారు? ప్రకాశిస్తోంది కనుక, స్ఫురత్ అని అన్నారు కనుక, స్వయం ప్రకాశకమై అన్నిటినీ ప్రకాశింపజేస్తున్నది కనుక జ్యోతి. అది విశేషం. జ్యోతి అనగానే అంటే దీపాన్ని అక్కడ వెలిగేదాన్ని భావించడమని మాత్రమే కాదు, అది కూడా జ్యోతి గాని. జ్యోతి అంటే ప్రకాశించున్నది, ప్రకాశింపజేయున్నది, అది జ్యోతి. అంతే కదా, లోకంలో మనం జ్యోతి అనేది కూడా ఈ అర్థంలోనే. అందుకే ప్రకాశించున్నది, ప్రకాశింపజేయున్నది ఏదో అది జ్యోతి. అలాంటి ఓ జ్యోతి ఎలా ప్రకాశిస్తున్నది? స్ఫాటికలింగం, స్ఫటికంలా ప్రకాశిస్తుందట. స్ఫటికంలా అని ఎందుకన్నారు? అంటే శివుడు స్ఫటికంలా ఉంటాడా? అంటే దీనికి సంకేతం ఏంటంటే, విశ్వమంతా ఇన్ని నడుపుతున్నా, ఆయనే నీరైనా ఆయనే నిప్పైనా వీటన్నిటినీ నడిపించిన శక్తి అయినప్పటికీ కూడా వేటికి అంటకుండా ఉన్నాడు ఆయన. స్ఫటికం ఎలాగైతే దేనికి అంటకుండా ఉంటుందో అలా దేనికి అంటని శుద్ధ తత్వం అది. అందుకు జ్యోతి స్ఫాటికలింగం. అలాంటి ఆ పరమాత్మ నిరంతర ఆనంద స్వరూపుడు. అందుకే ఆ ఆనంద సంకేతంగా ఆర్ద్రమై ఉన్నాడు ఆయన. జ్ఞానస్వరూపుడు అంటే జ్ఞానం ఆనందం కలబోసి ఉన్నాడు. అందుకే ఆయన శిరస్సు నుంచి అమృతం ప్రవహిస్తోందిట. అమృతే నాప్లుతం దేహం, అమృతంతో తడిసిపోతున్నాడు. వెలుగు అంటున్నాం, తడంటున్నాం. చూడండి ఇక్కడ మళ్ళీ ఇందాక నేను చెప్పిన అగ్నిశోమమే ఇది. వెలుగు తడి రెండు చెప్తున్నారు. పరమేశ్వరుడు ఎంత ప్రకాశస్వరూపుడో అంత ఆర్ద్రస్వరూపుడు, అంత తడి ఆయన దగ్గరుంది. ఆ ఆర్ద్రత దయ ప్రేమ ఇలాంటి ఆర్ద్రత. బాగా బాధపడితే ఒక ఎండిపోతే ఒక గ్లాసు నీళ్లు తాగండి, ఎంత శాంతి ఇస్తుంది మనకి. అలాగే విశ్వమంతా వ్యాపించిపోయిన ఆ పరమేశ్వరుణ్ణి తలంచుకోగానే ఒక శాంతి వెంటనే ఆయన ఇస్తున్నాడు. ఆ శాంతికి సంకేతమే ఆయన తడిసిపోయి కనిపించడం. అందుకే పరమేశ్వరుల్లో రెండు స్వరూపాలు ఉన్నాయి. దీనినే లలితా శాస్త్రంలో చిదేక రసరూపిణి అని చెప్పారు. చిత్ ఏక రసరూపిణి, ఆవిడ కేవల జ్ఞానంతో ఉన్న ఆనంద స్వరూపిణి, కేవల జ్ఞాన ఆనంద స్వరూపిణి. జ్ఞానం ఆనందం, అదే శివుడు. జ్యోతిస్ఫాటికలింగం అనడం మౌళిగుల సత్పుణ్యేందు వాంతామృతై అనడం. ఈ జ్ఞానానంద స్వరూపుడై ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి నేను ధ్యానిస్తున్నాను. ఆయన ఆవిడ ధ్రువపదం, ధ్రువుడు ఆయన. అచలం శాశ్వతం ధ్రువం అని వర్ణించింది కదా, శాశ్వతమైన వాడు. ఇన్ని ఇన్ని మారుతూ వెళుతూ ఉన్నాయి మనం చూస్తున్నవన్నీ విశ్వంలో. వీటి వెనకాల మారని వాడు ఒకడు ఉన్నాడు. అలలు ఎన్ని ఆడుకుంటున్నా సముద్రం అలాగే ఎలా ఉంటున్నదో, ఇన్ని అలలు ఆ సముద్రంలోనే ఎలా కదులుతున్నాయో, ఆ బ్రహ్మము సముద్రం ప్రతి అలలో వ్యాపించినట్లుగా కనిపిస్తున్న భువనములన్నిట్లోనే బ్రహ్మము వ్యాపించి ఉన్నా వీటి వేటి వికారాలు అంటకుండా ఆయన ధ్రువమై ఉన్నాడు.
అలలు మారిపోతున్నాయి, సముద్రం మారుతుందా? ఇవాళ కనబడిన అల రేపు ఉండదు, అంతెందుకు ఇప్పుడు కనబడినాల వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ దానికి మూలమైన సముద్రం ఎక్కడికి పోతుంది? అందరు అచలం, శాశ్వతం, ధ్రువం, ఇలాంటి అలలు లాంటి వాళ్ళ మనమే కాదు కనిపించే ప్రతిది. కానీ ప్రతి అలలో సముద్రం వ్యాపించి ఉన్నట్లుగా విశ్వంలో ప్రతి భువనంలో వ్యాపించి ఉన్నాడు. ఈ మహాసముద్ర దర్శనమే ఈ శివలింగ ధ్యాన శ్లోకంలో ఉందండి. రోజుకింతటితో స్వస్తి.

0: ధ్యాయ సహనవ్యస సహనవృద్ధమ్మ
1: సాధిగోకలోకం
0: ఆకాశస్కందే వాయుస్కంధానం ఈర్ఘ్యోకం అసాధి జ్యోతిషం.

లోకం అంతేవాచ్యుత్తరలోకం దివ్యాబంధే రవజనకం సంధానం ఇచ్చతి విద్యం అథాదిప్రజం మాతాపూర్వకలోకం శితోత్తరలోకం ప్రజాబంధే రజనకం సంధానం.

శృణోదో అమృతారణోయాసం శరీరం మే విచర్షణం జిత్వా మే ముమత్తమా కర్ణాభ్యాం భూయ విశ్రువం

ఓమిత్యగ్నిహోత్రమనుజానామి ఓమిది బ్రాహ్మణ ప్రవక్షన్నా బ్రహ్మ.

ధ్యాయ ప్రవచనేజ నమశ్చత్వాధ్యాయ ప్రవచనేజ సమశ్చత్వాధ్యాయ ప్రవచనేజ అగ్నయశ్చత్వాధ్యాయ ప్రవచనేజ.

సమయః ఆచార్యాయ ప్రియంతనమాహత్య ప్రజానందం మా వ్యవచ్చే సత్యాన్న ప్రమదిగవ్యం ధర్మాన్న ప్రమదిగవ్యం.

సరస్వతిహ్యం శ్రద్ధయాేయం అశ్రద్ధయాేయం శ్రియాేయం ధ్రియాేయం ధియాేయం సంవిరాేయం అధైతే కర్మవిలిక్షాపారక్షాపార్యాయ ఏ్రాహ్మణ సంభ

ఆత్మనందం బ్రహ్మా సర్వేషం పరమేమన్ పశ్చితే తస్మాత్మనాకాశస్సంభూత ఆకాశాద్వాయో వాయోరగ్నే అగ్నేరాపా

ీవంతే అన్నగం విభూతానాం చేయత్సం సర్వం వైదేన్నమాప్నువంతే అన్నగం విభూతానాం చేయత్సం సర్వం సర్వౌషధముచ్యతే.

కర్మాయతలుజ్ఞానం దేవాత్సర్వే బ్రహ్మజ్యేష్టముపాసరే జిజ్ఞానం బ్రహ్మచేద్వేద తస్మాచ్చేన్న ప్రమాద్యతి శరీరే పాత్మనో హిత్వా సర్వాన్ కామాన్ తమశ్లుకే

ఆనందమయః ఏనేజ పూర్ణః సరాజేజ పురుషవిధ ఏవ అస్య పురుషవిధవాన్ అన్వయం పురుషవిధః అస్య ప్రియమేవ శిరః మోదో దక్షిణ పక్షః

స్వస్యాం ప్రజాయే సదపోత్యజా సదపత్వం సర్వృజ ఇదిజా సృష్ట్వా సదేవాశతే

ేతనం బృహస్పతేక ప్రజాపతేరానందేతనం ప్రజాపతేరానందేమ బ్రహ్మణానందోత్రయ రామహత్యా

సుపథ్యమర్థం చ మర్ధిశ్చ మే క్లుప్తం చ మే క్లుప్తిశ్చ మే మతిశ్చ మే సుమతిశ్చ మే యజ్ఞేనాకల్పంతా యంతా చ మే ధర్తా చ మే క్షేమశ్చ మే ధృతిశ్చ

0: వల్యశ్చమే
1: సావిత్రశ్చామే సారస్వతశ్చామే పాత్ని వతశ్చామే హార్యో జనశ్చామే యజ్ఞేనా కల్పంతాం సృచశ్చమే చమసాశ్చామే వాయవ్యాని చమే ద్రోణకలశశ్చామే గ్రావానశ్చమే ధిషవాణి చమే పూతభృచ్చామ ఆధవనీయశ్చమే వేదిశ్చమే బర్హిశ్చామే స్వగాకారశ్చామే బభృతశ్చామే యజ్ఞేనా కల్పంతాం అగ్నిశ్చామే ఘర్మశ్చామేర్కశ్చామే సూర్యశ్చమే ప్రాణశ్చామేష్మేధశ్చామే పృథివీ చమే దీతిశ్చమే దితిశ్చ వేద్యౌశ్చామేంగులాజశ్చక్వారయోదిశశ్చమే యజ్ఞేనా కల్పంతాం
0: వ్రతం చామృత.

చమే తిస్రశ్చామే తిస్రశ్చామే పంచాచమే పంచాచమే సప్తచామే సప్తచామే నవాచమే నవాచమ ఏకాదశచమ ఏకాదశచమే త్రయోదశచమే త్రయోదశచమే పంచాదశచమే పంచాదశచమే సప్తదాశచమే సప్తదాశచమే నవాదశచమే నవాదశచమ ఏకావిజ్ఞాశతిశ్చమ ఏకావిజ్ఞాశతిశ్చమే త్రయోవిజ్ఞాశతిశ్చమే త్రయోవిజ్ఞాశతిశ్చమే పంచావిజ్ఞాశతిశ్చమే పంచావిజ్ఞాశతిశ్చమే సప్తవిజ్ఞాశతిశ్చమే సప్తవిజ్ఞాశతిశ్చమే నవావిజ్ఞాశతిశ్చమే నవావిజ్ఞాశతిశ్చమ ఏకత్రిజ్ఞాశచ్చమ ఏకత్రిజ్ఞాశచ్చమే త్రయస్త్రిజ్ఞాశచ్చమే యజ్ఞేనాకల్పంతాం చతస్రశ్చమేష్టౌచామేష్టౌచామే ద్వాదశచమే ద్వాదశచమే షోలాశచమే షోలాశచమే విజ్ఞాశతిశ్చామే విజ్ఞాశతిశ్చామే చతుర్విజ్ఞాశతిశ్చమే చతుర్విజ్ఞాశతిశ్చమేష్టావిజ్ఞాశతిశ్చమేష్టావిజ్ఞాశతిశ్చమే ద్వాత్రిజ్ఞాశచ్చమే ద్వాత్రిజ్ఞాశచ్చమే షత్రిజ్ఞాశచ్చమే షత్రిజ్ఞాశచ్చమే చత్వారిజ్ఞాశచ్చామే చత్వారిజ్ఞాశచ్చామే చతుశ్చత్వారిజ్ఞాశచ్చమే చతుశ్చత్వారిజ్ఞాశచ్చమేష్టాచత్వారిజ్ఞాశచ్చమే యజ్ఞేనాకల్పంతాం త్రియవిశ్చమే త్రివీచామే ద్వితీయవాచామే ద్వితీయౌహీచామే పంచావిశ్చమే పంచావీచామే త్రివత్సశ్చామే.

యజ్ఞేన కల్పతాన్ జ్యోతిర్ యజ్ఞేన కల్పతాగ్స్వర్ యజ్ఞేన కల్పతాం స్తోమశ్చ యజుశ్చ రక్షసామా చ బృహచ్చ రథంతరం చ స్వర్దేవా అగన్మామృత అభూమ ప్రజాపాతే ప్రజా అభూమవేత్ స్వాహా ఇతి ఏకో

ఉత్రాదిత్యాసరంతోంద్రాక్షే ఉత్వాచ్యోరక్షేషిగ్రహీ అయం దేవాయి హైవాత్మ్రగా

అవత్సం మృత్యుందరేమవరయస్వన్విధ్వరి ఆరవస్వేమామృతృక్షిమచ్చిన్యమానాగరస్థిరస్ అసంతారు పునరావరా

మామేహరం పశ్వరం శిరాణమ్రోధిష్ట్రోధిష్టమిత్రోదం అక్షిరాజా దుధానాపత్ ప్రజగాతరే దత్తమిద్ధ

ఇంద్రక్షాంతరిదోషాన్మాత్మారంజాక్ష రిక్షక్ష పరీవస్ రిక్షుత్రే సత్యా.

సర్వేణ ఏదముచ్చేపాదనం నిర్భరాతమహిందం యత్సం దిక్షబోధాభ్యాం శిశేహేతే చక్రపిశూనేభ్యో మదం నూనం ప్రజలహరి.

ప్రదేతస్వమి దక్షేంద్రస్వమజాగ్రతమ్రక్షోధ్రమజవత్సరమీరాజపద్యేవాంతమత్నరాజోరీరస్వ నివారస్వమంగళ అయం

ఆక్రము సర్వతో వివాదక్రం చ విశ్వదాః యౌరే మాతో దుర్ణమాతత్రమాయణమత్సవాణాలో సర్గం కోకం మృగం పరీయాగం ఆశ్రేణం అవ్యవక్షేవం బ్రవీణం మాతం రేపర్మాణోర్ణామదాకరణం దుర్నామాచునామాతమిత అరాజాముస్కాభ్యాంబంబరాపరే అనుగ్రంబ విషంతం కవ్యాద ముదరే అరాయ

సాధితో నారాధనామతి హేదోరయాత్మరిధర్మం చుషేవస్వసౌరాధి వయక్షణేణాం లింగక్షరేభిర్ లింగక్షణాయమానం మాగుమానం సంస్కృతం కరన్.

తద్వే విద్ధి విషే విషే యజ్ఞీయాయ స్తోమం రుద్రాయ దృషికం ప్రాదిత్యం చారో మాద్వరం గోపీథాయ ప్రాహూయసే మరుద్భిరగ్నా ఆగహి

0: విగ్రహస్య సర్వోత్తరం తవ బలం కిము నవ్యనక్తి యశకైశరభరైరవీరభద్రైః ఆమర్దితా హరివిరించ పురందరాద్యాః విశ్వేశతస్య తవ విక్రమ భూరి భావే సాక్ష్యం త ఏవ సముపాదదతే కిమన్యైః కల్పద్రుమాహరణ షట్పురశాసనాది యద్దత్తయైవ యదురాడతనిష్టశక్త్యా తస్మిన్ శివ ప్రతిహతిం తవ పౌరుషస్య మూర్ఖోదితాంబత స ఏవ కథం సహేత శప్తస్త్వయా శతమఖస్య రిపుస్స యుద్ధం అభ్యర్థయన్నసురభావ విలోపనాయ మత్తుల్య ఏవ సమరే మదమస్య దోష్ణాం కండూభరోత్తమచిరాదపనేష్యతీతి దేవ్యా చ దేవవచనం తవ నిర్వహంత్యా సంపాదితా సమర సంపదుషా నిదానా యత్ర త్వయా హరిముఖేన భుజావలేపాత్ ప్రత్యావ్యసైష నిహితః ప్రథమాధిపత్యే శైలీ చ తే సముదితా శశిఖండచూడ భక్తే విభావయసి యద్భవతోధికత్వం ఆదాయ చక్రమభిదివ్య నదీ తనూజం యామేవ సోప్యనుససార యదుప్రవీరః దత్తం చ శౌర్యమధికం భవతైవ తస్మై తచ్చేన్మహేషకలయామినపాలయేథాః ఆశంక్యవాక్యమఖిలం భవతో మృషేతి వేదాగమేష్వపి జనా విముఖా భవేయుః ఏతైస్త్వయా గిరిశహేతుభిరేవ తస్మిన్ ఆవిష్కృతం కిమపి తత్సహజం న తేజః కామాంధకత్రిపురవాసి జలంధరాద్యైః యస్మిందర ప్రకటితే శలభత్వమాప్తం దగ్ధే తవాక్షిదహనేన చరాచరేస్మిన్ మత్వాఖిలం భువనమేవ మహాశ్మశానం తత్ర స్థితిం విబుధనాథ తవా సహాయాం సంతశ్మశానవసతిం సముదాహరంతి సంధ్యాసు భూతగణభైరవ భద్రకాళీ సంరంభ జన్మ జగదాపదపాసనాయ తద్గోచరేషు పితృకానన భూమిషు త్వం తత్తాదృశం గిరిశతాండవమాతనోషి శ్రీకంఠతావక చరిత్ర రహస్య రీతిం ఏతాదృశీం క ఇవ వేత్తి నరసురో వా త్వన్నామ రూప గుణ చింతన పుణ్యమేవ వ్యాజేన కేనచిదవాప్తుమిహ శ్రమో మే శశ్వచ్చేతో మమ పశుపతే శాల్మలీ పుష్పతుల్యాన్ అన్యాన్ దేవానతి లఘుఫల ప్రాపకాన్ వర్జయిత్వా పాదాం భోజే తవ పరిమిల దివ్య భృంగావలీఢే చంద్రాపీడశ్రయతు సతతం చంచరీకస్య లీలాం బ్రహ్మోపేంద్ర ప్రముఖ వినుత బ్రహ్మతర్కస్తవోయం భక్తిగ్రాహ్యస్త్వమితి భగవన్ నిర్మితో భక్తిమాత్రాత్ పాదద్వంద్వే తవ కరుణయా నిర్గుణోపి త్వదీయే పూజా పుష్ప ప్రకర పదవీ మేష పుష్ణాతు నిత్యం. ఇతి శ్రీమద్భారద్వాజ కుల జలధి కౌస్తుభ నిత్యాగ్నిహోత్రి మీమాంసకమూర్ధన్య శ్రీకంఠమత ప్రతిష్టాపనాచార్య చతురధికశతప్రబంధ నిర్వాహక శ్రీమదద్వైత విద్యాచార్య విశ్వజిద్యాజి శ్రీ రంగరాజాధ్వరివరసూను శ్రీమదప్పయ్య దీక్షితేంద్ర రచిత బ్రహ్మతర్కస్తవ సంపూర్ణ.
1: ఓం నమశివాయ. యు ఆర్ లిస్నింగ్ టు శైవం.org రేడియోస్ 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమశివాయ.
2: Dear listeners of Shaivam.org, the following is Shukla Yajurvedam, Matyandina Shaka, Adhyayam 12.

శివా భజ మన శివమేవ నిరంతరం శివాయ గురవే నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. పరమేశ్వరమయమైన సభా సదస్సుకు సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ రుద్రం జపించడం వల్ల సమస్త భూమండలాన్ని శివునికి సమర్పించినటువంటి పుణ్యం లభిస్తుంది. అది విశేషం. ఏదైనా అర్పిస్తే కదనే దేవత సంతోషిస్తుంది అంటే, ఇవ్వగలిగినంత ఇస్తే ఆయన ఆనందిస్తాడు. ఒక్క రుద్రం చదివితే అదే గొప్ప సమర్పణాభావంట అని మనకి మరి యొక్క పురాణంలో, శివపురాణంలో చెప్పబడినటువంటి విషయం. ఇలాగా శృతి స్మృతి పురాణములు అన్నీ కూడా రుద్రం గురించి చెప్తున్నాయి. ఇన్నిటి చేత కీర్తింపబడ్డటువంటిది. అలాగే ఇతిహాసం వైపు వస్తే మనకి గొప్ప గ్రంథమైనటువంటి మహాభారతం రుద్రం గురించి చాలా విశేషంగా చెప్పినది. ద్రోణ పర్వంలో, అనుశాసన పర్వంలో, ఇతరత్ర కూడా ప్రస్తావించబడుతూ శతరుద్రీయమనే ప్రత్యేక అధ్యాయం ఉంది. అందులో వ్యాసదేవుడు ఉపదేశిస్తాడు శతరుద్రీయాన్ని ఒక చోట. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించడం కూడా మనకు కనిపిస్తుంది. ఇదే శ్రీకృష్ణుడు రుద్రాన్ని జపించడం అనేటువంటి విషయం మనకి కూర్మ పురాణంలో కూడా ప్రస్తావించబడుతున్నది. ఇలాగ మనం చూస్తే భోగార్థినో ముముక్షుత్వ ప్రాశ్చిత్తార్థినోపి వా రుద్రోపనిషదం ముక్త్వా గతిరన్యాన విద్యతే అని శివపురాణం చెప్తున్న మాట. భోగములు కోరేవారైనా, మోక్షాన్ని కోరేవారైనా, ప్రాయశ్చిత్తాన్ని కోరేవారైనా రుద్రోపనిషత్తుని పట్టుకుంటేనే వాళ్ళకి గతి లభిస్తున్నది అని చక్కగా వివరంగా మనకి శివపురాణం దీన్ని మించినటువంటిది లేదయ్యా అన్నారు. అసలు మనిషి దేనికోసం తాపత్రయపడతారు? దీనికి మన వేదం చక్కగా చెప్పింది. మన అవసరాలు మనకన్నా వేదమాతకు బాగా తెలుసు. పిల్లాడికి ఏం కావాలో తల్లికి తెలిసినట్లుగా వేదానికి తెలుసు, మనకేం కావాలో ఆ అమ్మకి తెలుసు. అందుకే అన్ని చెప్పింది. అనేక రకాల జీవులకి వారి వారి యొక్క జీవ లక్షణానుగుణమైన మార్గ

0: వాక్యాలతో వారు పొందవలసిన దాన్ని పొందింపజేస్తుంది వేదమాత. అందుకే ఏంటంటే, అయ్యా జీవులకి రెండు కావాలి, ఒకటి ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం. ఎవరికైనా అదే కదండి, ఇష్టమైనది రావడం, ఇష్టం లేనిది పోవడం. ఈ ఇష్టం అనేది మళ్ళీ రిలేటివ్ టర్మ్, ఎవడి ఇష్టం వాడిది. చిన్నపిల్లవాడికి చాక్లెటే ఇష్టం, పెద్దవాడు తెలివి మీరిపోయాడు కనుక అంత శరణం ఉపగమ్య, ఇష్టమైన బ్రహ్మమును శరణ వేడుతున్నాం అని చెప్పుకున్నారు బ్రహ్మవాదులు. అందుకు వారికి అది ఇష్టం. బ్రహ్మ భిన్నమైనదంతా వాళ్ళకి అక్కరే లేదు, పరమాత్మకు భిన్నమైనవేవి వారికి అక్కర్లేదు, పరమాత్మే కావాలి. అందుకు వాళ్ళకి అది ఇష్టం, మిగిలిన దాని ఇష్టం. అయితే వాళ్ళకి ఏది ఇష్టమో దానినిచ్చి, వీడికి ఏది ఇష్టమో వాడికి ఇదిచ్చి అన్ని ఇవ్వగలేదు ఒకటి రుద్రంట. వాడికి కావలసిన ఆ ఇష్టాన్ని ఇస్తుంది, వీడికి కావలసినటువంటి భోగములు ఏవైతే ఉన్నాయో ఇష్టములు ఇస్తుంది. అయితే భోగముల కోసం రుద్రాన్ని జపించినా తప్పులేదండి, ఏం తప్పులేదు. అయ్యా నాకు ఏదో కష్టం వచ్చింది, రుద్రం పట్టుకున్నాను, మరి ఇష్టం అంటే బ్రహ్మమే అని చెప్పారు, నాకు అది ఇష్టం లేదు కాబట్టి రుద్రం నేను చెప్పను అంటే, దాని యందు నీకు ఇష్టం కావాలి అంటే ఆ ఇష్టం రాకుండా ఏదైతే చేస్తోందో ఆ పాపం పోవాలి కదా, ఆ పాపం పోవాలంటే రుద్రం చెప్పుకో. చెప్పుకోవడం వల్ల ఇష్టమైన వస్తువు యందు ఇష్టం పుడుతుంది. ఉదాహరణకి జబ్బు పడ్డవాడి నాలికి రుచి తెలియదు, వాడు ముందు పరమానం పెట్టినా ఒకటే చేదుగా ఉందని అంటాడు, ఎంత పంచదార వేయండి, అది లోపం పరమానంది కాదు వాడి నాలికిది. అలాగే పరమాత్మ ఇష్టమైన వస్తువయ్యా ఇష్టమైన వస్తువయ్యా అంటే నాకు ఏం చెప్పినా అర్థమే కాలేదు, ఇంకా ఇష్టం ఏంటండి దాని ఎందు అంటే, ఆ ఇష్టం పుట్టని జబ్బు ఒకటి ఉందన్నమాట. ఆ జబ్బు గురించి అన్నమాచార్య చాలా చక్కగా చెప్పాడు, తెగులు పడిన వాడు తినబోయి మధురము చవిగాక పులుసుల చవి గోరినట్లు, భవరోగముల పడి పరమామృతము నోర చవిగాక భవములు చవులాయనయ్యా, ఎవ్వరు లేరు హితవు చెప్పగా, ఒట్టి నవ్వులు పడి మేము నుగిలేమయ్యా అంటారు ఆయన. అలాగే దాని యందు రుచి పుట్టించడానికి ఉన్నదే ఒక పాపం అడ్డుతుంది. అందుకు మనకు లౌకికమైన ఇష్టాలు తీర్చుకోవడానికి ముందు రుద్రం చెప్పుకుంటే ఆ ఇష్టాలు తీరుస్తాడు. ఇది రుద్రంతో తీరిన ఇష్టాలు ఎలా ఉంటాయంటే, మనల్ని బంధాల్లో ముంచేయకుండా అది తీర్చి మనల్ని సంస్కరించి క్రమంగా దాని మీద ఇష్టం పుట్టేటట్లు చేస్తుంది. అందుకే లౌకికమైన కామనలు ఉన్నా ఈశ్వర ఆరాధనతో తీర్చుకునేవాడు శుద్ధుడవుతాడు. ఈశ్వరారాధన లేకుండా లౌకిక ఉపాయాలతో గాని తీర్చుకుంటే ఆ ఇష్టం వాడిని బంధన హేతువు చేసి ఇంకా పతనానికి తీసుకువెళుతుంది. అందుకే ఏదైనా కోరికలు కోరుకుంటే భగవంతుని కోరుకోండి, తప్పేమీ లేదు. ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళి కోరుకోవడం, ఆయన దగ్గర నేనే కోరుకోనండి. ఇలాగే మా సద్గురువు శివానందమూర్తి గారి దగ్గరికి ఒక ఆయన వెళ్ళాట, 30 ఏళ్ళు అమ్మవారిని పూజ చేస్తున్నాను, నేను ఏది కోరుకోలేదండి అని. గురుగారు వెంటనే ఆ పాదాలు పెట్టండి, దండం పెట్టుకుంటాను, నేను ఇప్పటికీ నాకు రైలు బెర్త్ దొరకలేదన్నా శివుడికి దండం పెట్టుకుంటాను నేను, అలా ఉన్నాను నేను అన్నారు. దీని అర్థం ఏంటంటే ఏ కోరికలు కోరుకోవట్లేదు, నేను చాలా గొప్పవాడిని అనేటువంటి మాటలు ఉన్నాయి. ఆత్మవంచన, మన ఆత్మలోకి పరిశీలిస్తే మనకే తెలుస్తాయి. ఇది వేదాంత వాక్యం 4 పుక్కిటి పట్టి ఏవో మాట్లాడటం కాదు, మన జీవుడేంటో మన అంతరంగం ఏంటో మనకు తెలుసు. అందుకే కోరికలు ఉన్నప్పుడు కోరుకోవడం మంచిదే, కానీ స్వామి ఆ కోరిక ధార్మికమై ఉండాలి. అధార్మికమైన కోరికని ఉంచుకుని అది తీర్చమని భగవంతుని అడిగితే ఆయన తీర్చడు సరికదా, అఠం పట్టి లాక్తే చివరికి మళ్ళీ అది పతనం హేతువుతుంది. అలా అఠం పట్టి కోరిక తెచ్చుకున్న రావణాదులు గతి ఏమైందో ఆలోచించుకో. అందుకు ఆ విధంగా కోరుకోవడం కాదు, ధార్మికమైనటువంటి కామములు ఏవైతే ఉన్నాయో వాటిని పరమేశ్వరుని ముందు విన్నవించుకుంటే అప్పుడు ఎలా అడగాలి, స్వామి నువ్వే నాకు శరణ్యం కాదన్న గానీ ఈ వాసన ఏంటో లాగుతుందయ్యా అందుకోసమని. అలాగా మహాయతులకు కూడా పాపం పొడుం డబ్బా మీద కోరుకుండొచ్చు, మనం చెప్పలేం. అంత మాత్రం చేత ఆయన పొడుం డబ్బావే భక్తిగా ఉన్నాడా అంటే మనం ఆయన ఇష్టం పరబ్రహ్మమే, కానీ ఇదేదో ఒక పూర్వజన్మ వాసన, అది అతను పొడుం డబ్బాను ఉపాసించడం లేదు. అలాగే ఈ వాసనాప్రాయమైనటువంటి ఏవైతే ప్రేరణలు ఉంటాయో తత్సంబంధమైన ధార్మికమైన కోరికలు, ధర్మావిరుద్ధో భూతేషు కామస్మి భరతర్షభ అన్నాడు గీతలో పరమాత్మ, ధర్మమునకు విరుద్ధము గాని కోరిక నా స్వరూపం అన్నాడు కృష్ణ పరమాత్మ. మరి శరీరం ఉన్నప్పుడు భోగం అనేది తప్పదు, ఏదో ప్రారంభం లేకపోతే శరీరం ఎందుకు వచ్చింది. మనం దాచిపెట్టుకున్న పుణ్యం క్షయం కావాలి అంటే భోగ సేవనం వల్లే క్షయం అవుతుంది. ఆ భోగం ధార్మికమైన భోగాన్ని పరమేశ్వరుని అడిగి పొందితే ఏం జరుగుతుంది అంటే ఈశ్వరుడి స్టాంప్ ఉంటుంది దాని మీద, ఆయన స్టాంపు పడి మన కోరిక తీరితే ఆ కోరిక మనల్ని బంధించకుండా అది తీరిపోవడం జరిగి పైమెట్టెక్కిస్తుంది, నిష్కామ స్థితికి తీసుకువెళుతుంది. అందుకే ఈశ్వరారాధన అనేటువంటిది నిత్యం అవసరమైన విషయం. అందుకే సకామ భక్తి నిష్కామ భక్తికి పరిణమింపజేస్తుంది అనేది మనం గమనించినప్పుడు రుద్రాన్ని అన్నిటి కోసం వినియోగించుకోవచ్చు. ఇంత గొప్ప కల్పవృక్షం కనుకనే దేశంలో అరిష్టాలున్నాయి. రుద్రాన్ని ప్రయోగించండి, అది జరుగుతుంది. ఎంత మనం సెక్యులర్ని పేరు పెట్టుకున్నప్పటికీ కూడా అది సత్యం అండి. ఇది జ్ఞానం, తెలిసేవరకే విశ్వాసం, తెలిసిన తర్వాత విజ్ఞానం. అది విశేషం. తెలిసే వరకు మనం విశ్వాసం విశ్వాసం అంటాం, తెలిసిన తర్వాత విజ్ఞానం. రుద్రం జపిస్తే వర్షం పడుతుంది రండి, పాపం వాళ్ళ విశ్వాసం వాళ్ళది, జపించు చూడు అది ఎంత విజ్ఞానమో తెలుస్తుంది. నిరూపించబడితే విజ్ఞానం కదా, చేసి చూడండి. నిన్ననే నిరూపించబడింది. నెల రోజుల క్రితం పాపం ఎండోమెంట్స్ వాళ్ళందరికీ శివాలయాల్లో అభిషేకాలు చేయాలని బుద్ధి పుట్టిందండి. నివేదనలకు కూడా సరిగ్గా వెళ్ళవు, వీళ్ళ నివేదనలకు మాత్రం అన్ని బాగానే వెళతాయి. దేవుడి నివేదనకి సరైన ఆహారం ఇవ్వరు. ఆయనకి నివేదనకు 10 రూపాయలు పెడితే 5 రూపాయలు వాళ్ళింటికి, 5 రూపాయలు దయతలచి శివుడికి పెడతారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. సత్యం చెప్పడానికి ఏం భయపడక్కర్లేదు, పరమేశ్వరుడి సత్యస్వరూపుడు. ఎందుకంటే ఈ దేశంలో చెప్పుకోవడానికి స్వేచ్ఛ ఉంది కనీసం. ఇలాంటి స్థితిలో ఉన్న వాళ్ళకి నిన్నటి రోజున అన్ని ఆలయాల్లో రుద్రాభిషేకాలు చేయించాలి, మహా ఘటాభిషేకాలు అని బుద్ధి పుట్టింది. బుద్ధి పుట్టి డేట్ అన్ని నిర్ణయించుకున్న తర్వాత నిన్నటి రోజుల నుంచి ఎలా ఉన్నదో మనకి తెలుసు. మొన్ననే శ్రీశైలం నుంచి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు, నిన్నటి రోజున ప్రారంభిస్తున్నాం, నిన్న 8వ తేదీ నిన్నటి రోజున అని. అప్పుడే సంకల్ప స్థాయిలోనే రుద్రుడు ఎలా చూపిస్తున్నాడో మనకు కనిపిస్తున్నది, సంకల్పాన్ని నెరవేర్చడంలో. అది పరమేశ్వరుని యొక్క కారుణ్యం. ఎప్పుడైనా ప్రతి వాడికి కూడా ఈశ్వర ప్రార్థన వృధా పోదు, వాడి జీవితంలోనే వాడికి సాక్ష్యాలు ఉంటాయి. మీరు గమనించండి, అది విజ్ఞానం. అది విశ్వవ్యాపకమైన ఈశ్వర శక్తిని ప్రేరేపించడమే ప్రార్థన. అది రుద్రంతో జరుగుతున్నది, ఆ దివ్య శబ్దాలతో. ఆ విధంగా విశ్వశ్రేయస్సు కోసం రుద్రుని ఆరాధించాలి మనం. ఇప్పుడు ఇంకా ఎక్కువ అవసరం. మన మోక్షం కోసమో, నేను ఆత్మవిద్య తెలుసుకోవడానికి రుద్రం వింటున్నానండి అనుకునే వాడికన్నా ఈ దేశ క్షేమం కోసం నేను రుద్రం వింటున్నానండి అని ఎవడైతే కూర్చున్నాడో వాడికి నేను నమస్కరిస్తున్నా. ముందు ఈ దేశంలో సనాతన ధర్మం రక్షింపబడాలి అని రుద్రుణ్ణి ప్రార్థిద్దాం. ఎందుకంటే ఇంత ప్రపంచాన్ని భగవంతుడు సృష్టించాక ఇదేది నాకు అక్కర్లేదో అని వెళ్ళిపోవడానికి మనం వచ్చాం ఇక్కడికి. అసలు ఏమిటండి ఆత్మజ్ఞానం అంటే? ఏమిటో కాదు, ఈశ ఆవాస్యమిదం సర్వం. ఇదే మొత్తానికి సారాంశం. ఈ 9 రోజులు నేను చెప్పబోయేటువంటి విషయానికి ఒకటే సారాంశం ఏంటంటే, ఈశావాస్యమిదం సర్వం. ఈ సర్వము ఈశ్వరుని చేత ఆవాసింపబడినది అనే జ్ఞానం కలిగించాలి. ఆ జ్ఞానం కలిగించేది రుద్రం. అందుకే ఇది ఆత్మజ్ఞానం. ఆత్మ అంటేనే ఆతనోతి వ్యాప్నోతి ఇది ఆత్మ, సర్వత్రా వ్యాపించున్నది అని అర్థం. అదే ఈశ ఆవాస్యం అంటే ఆ వ్యాపించిన ఆత్మే ఈశ్వరుడు. అది నీకు కలగాలి అని అదే వాసుదేవ జ్ఞానం అంటే. అది కలిగించేటువంటి శక్తి రుద్రంలో ఉంది గనక ఆ జ్ఞానం తెలుసుకుని ఈ విశ్వమంతా కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహ శక్తులతో నిండి శాంతిగా ఉండాలి, క్షేమంగా ఉండాలి అని కోరుకోవాలంటే రుద్రమే మనకు శరణ్యం. రుద్రం లోకక్షేమాన్ని కోరి వేదమాత ఇచ్చిన మంత్రరాశి. అందుకే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం అని ఈ రుద్రంలోనే ఉన్నది. అంటే ఈ గ్రామమునందున్న విశ్వమంతా పుష్టిగా ఉండాలి, పీడలు లేకుండా ఉండాలి అని ఆ మంత్రార్థం. ఈ మంత్రంతో రోజు గ్రామంలో శివాలయంలో అభిషేకం జరిగితే, ప్రతి గ్రామంలో అలా జరిగితే దేశమంతా శాంతిగా ఉంటుందా ఉండదా చెప్పండి. అలాంటిది మనం ఎవడు వినొచ్చోడులే, ఈ రోజుల్లో సంస్కృతం ఎవరికి రాదు కదా అని తప్పుడు స్వరాలతో చదివి కనీస సంధ్యావందనం కూడా చేయకుండా రుద్రం జపించి అభిషేకం చేసేటువంటి వారి వల్ల శివుడు కూడా శిలైపోతాడు. అనుష్ఠాన బలం ఉంటే శిలైనా శివుడు అవుతాడు. అందుకు అటువంటి అనుష్ఠాన పరత్వంతో గాని రుద్రాన్ని జపిస్తే శ్రద్ధతో మేధతో తప్పకుండా వ్యక్తి ప్రయోజనం, సామాజిక ప్రయోజనం కూడా నెరవేర్చబడుతుంది అనే ఉద్దేశంతో వేదమంతా చెప్పుకోలేకపోయినప్పటికీ కూడా ఒక్క రుద్రం ద్వారా వేదవేద్యుడైన పరతత్వాన్ని తలంచుకుని స్వామిని అనంత అనంత శక్తులతో లోకంలో ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం కలిగించు. ఎవరికి? ధార్మికులకి ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం కలిగించు. ఆ విధంగా లోకక్షేమం కోసం దీన్ని వినియోగించాలని చెప్పుమాన్ శతరుద్రీయం పఠతి శ్రద్ధయా సహ. ఏ పురుషుడు శతరుద్రీయాన్ని శ్రద్ధతో చదువుతాడో దినే దినే అలా చదవగా అతడు మరణాత్ ఊర్ధ్వమైశ్వరం, వాడి జీవితం విడిచిపెట్టిన తర్వాత ఈశ్వర ప్రాప్తిని పొందుతాడు. జ్ఞానం లబ్ధ్వా సవిజ్ఞానాదేవ యాతి పరాంగతిం, అతడు పరమగతిని పొందుతాడు సుమా. అందుకే గృహస్థైశ్చ వనస్థైశ్చ తథైవ బ్రహ్మచారి. అత్యాశ్రం ముందే చెప్పబడింది, అందుకు అందరి చేత జపించదగినటువంటిది ఈ రుద్రం అనేటువంటి మహామంత్రం సుమా, మహామంత్ర గుచ్ఛము. ఈ విషయం మనకు మహాభారతంలో అనేక పర్వాల్లో చెప్తూ కైలాస సంహిత అనే భాగంలో, ఇది మహాభారతంలోనే మనకు వస్తుంది ఈ భాగం, అక్కడ అనేక ఘట్టముల్లో రుద్ర వైభవాలు ఉన్నాయి. అవి చెప్పుకోవడమే చాలా రమణీయం అనుకోండి. మహాభారతంలో రుద్రం అనేది 9 రోజులు చెప్పొచ్చు, అంత గొప్ప సబ్జెక్ట్ అది. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ గొప్ప రుద్రోపాసకుడు, అందులో ఆయన ఇష్టదైవ, ఆయన ఆచార్యుడైన శ్రీకృష్ణుడు రుద్రతత్వాన్ని చాలా బాగా ఆవిష్కరిస్తాడు. అందులో సైంధవ వధకి ముందు రాత్రి అర్జునుడు ఆలోచనలో ఉన్నప్పుడు అతను ప్రతిజ్ఞ చేశాడు, సూర్యోదయం లోపల అతడు తల తీసేస్తాను, ఆ ప్రతిజ్ఞ నెరవేర్చగలనా అనే బాధతో అతడు ధ్యానం చేస్తూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ అతన్ని కైలాసానికి వద్దకు తీసుకువెళతాడట. ఆ మానస సరస్సు దగ్గర ఉన్న కైలాసానికి తీసుకువెళ్ళాడు. భారతే కైలాసయాత్రాయా మానస సరస్థిత పాశుపతాస్త్ర ప్రసాదనార్థం. అక్కడికి తీసుకువెళ్ళి పరమేశ్వర సందర్శనం చేయించాడ. అంటే ఇక్కడ ఉన్నవాడిని అక్కడి దాకా తీసుకెళ్ళి అంటే ఆ టైంలో అక్కడి దాకా వెళ్ళాడా వచ్చాడా అంటే అర్థం సూక్ష్మదేహాన్ని క్షణాల్లో తీసుకువెళ్ళాడు ఆయన కృష్ణ పరమాత్మ. ఆ తీసుకువెళ్ళగానే ఎదుగా పరమేశ్వరుడు గోచరించాడు. ఆ గోచరించినప్పుడు ఈశ్వరుడు అనుగ్రహించాడు, చూపించట. చూపిస్తే పాశుపతాస్త్రం కనిపించింది. ఈ పాశుపతాస్త్రం చుట్టూ అనేకములైన భుజంగములు కాపలా కాస్తూ ఉన్నాయి. ఇక్కడ సర్పములు, ఈ సర్పములు జ్వాలలు వెళ్ళగరుక్కుతూ ఉన్నాయట. వాటిని చూశాడు వెంటనే కృష్ణ పరమాత్మ, జానుభ్యామవనింగత, ఆ మోకాళ్ళు భూమికి ఆంచి రెండు చేతులు దోయిరించి శిరస్సు ఉంచి శతరుద్రీయ మంత్రాలను జపించాడు కృష్ణ పరమాత్మ. నమస్తే రుద్రమన్యవ అంటూ మొదలుపెట్టాడు. ఎప్పుడైతే కృష్ణుడు జపిస్తున్నాడో అర్జునుడు కూడా ఆయన పక్కన కూర్చుని ఆయనతో పాటు జపం చేస్తూ ఉంటే క్రమంగా ఈ సర్పములన్నీ చల్లబడి పాశుపతాస్త్రం అర్జునుని చేతికి వచ్చిందిట. మరి అంతకుముందు తపస్సు చేశాడండి, తపస్సు చేశాడు కానీ పాశుపతాస్త్రం ప్రయోగించవలసిన అవసరం ఇంతవరకు రాలేదు. ఆ తప ఫలితంగా ఉన్న దివ్యాస్త్రం ఈ క్షణం సిద్ధింపబడింది, అందుకు మళ్ళీ శతరుద్రీయమే అయింది. ఈ ఘట్టం మనకి చక్కగా మహాభారతంలో వర్ణించబడుతుంది. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ అనేక చోట్ల ఈ రుద్రాన్ని జపించడం పూర్తిగా మన కుర్మపురాణంలో మహాభారతంలో ప్రస్తావించబడుతుంది. అత్ర పూర్వం ఋషికేశో విశ్వాత్మా దేవకీసుత ఉపవాస వత్సరం కృష్ణ సదా పాశుపత వ్రత, సంవత్సరం పాటు ఉపవాస దీక్ష చేసి శ్రీకృష్ణ పరమాత్మ భస్మోద్ధూడిత సర్వాంగో రుద్రాధ్యయన తత్పర. ఇది విశేషం, భస్మధారణ చేసి రుద్రాధ్యయనం చేసేట శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకయ్యా ఇంత పని చేసేవు అని అడిగేట అర్జునుడు. ఈ విషయం మనకి కూర్మ పురాణంలో చెప్తూ మయా ప్రమాణం యదతో లోకస్తదను వర్తతే నా యాదేయోస్తి కశ్చిన్మే వరపాండవనందనా, నేను ఇదంతా ఎందుకు చేశాను అంటే నన్ను ప్రమాణంగా లోకం తీసుకుంటుంది గనక అందరినీ రుద్రం జపించడానికి ప్రోత్సహించడానికి నేను చేశాను, అంతేగాని నాకు ఒకడు వరం ఇచ్చేవాడు ఉన్నాడో చెప్పు అన్నాడు. నేనే సర్వలోకాలకి వరం ఇచ్చేవాడిని, నాకెవరైనా వరం ఇవ్వాలా, నేను చేశాను. అందుకు నాకు అభిన్నమైన ఆ పరమేశ్వరుణ్ణి నేను ఆరాధించాను అనే విషయాన్ని చక్కగా చెప్తూ ఆరాధితవాన్ అహం ఆత్మానమాత్మనా, ఇది కృష్ణుడు చెప్పిన మాట, నన్ను నేను ఆరాధించుకున్నానన్నాడు కృష్ణ పరమాత్మ. అంటే పరమేశ్వరుడికి కృష్ణుడికి ఉన్న అభేదాన్ని ఆ పురాణం ఆ విధంగా చెప్పింది. ఇలాగ మనం రుద్రం యొక్క ప్రశస్తిని ఇన్ని విధములుగా గమనించాం. ఇప్పుడు రుద్రాభిషేకం చేసుకోబోతున్నాం, అంటే రుద్రాన్ని వినియోగించుకోవడం అభిషేకానికి. అయితే వేద ప్రతిపాదితమైన రుద్రమంత్రములు ఏవైతే ఉన్నాయో వాటికి ఉపనయనాది సంస్కారములున్న వారు మాత్రమే అర్హులు అని సంప్రదాయం. సంప్రదాయాన్ని గౌరవించడం మన సంప్రదాయం, అంతే కదా. ఎందుకు అనే ప్రశ్న వేసామా దుర్మేధ అవుతుంది, అందుకు ఆ జోలికి మనం వెళ్ళొచ్చు. ఎందుకు సమాధానం తెలుసుకోవడానికి చాలా శోధన అవసరం అండి, అంత తేలిగ్గా లేదు. ఒక ఆయన కొన్ని మాటలు మనకి తర్కంలో చాలా బాగుంటాయి, కొంచెం ఆలోచిస్తే తర్కం వీగిపోయింది. ఈ మధ్య ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు నియమంగా భోజనం చేసే వాళ్ల కోసం అని ఒక అన్నసత్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ అన్నసత్రం ఏర్పాటు చేస్తే ఎవరి కోసం, భోజన విషయం నియమం ఉన్న వాళ్ళ కోసం, ఎక్కడ పెడితే అక్కడ తినం, ఎవరు పెడితే వాళ్ళు చూస్తే తినం, ఎందుకు జపము తపము చేసుకున్న వాళ్ళకి ఆహార నియమం అవసరం. వారి కోసం పెడితే వాళ్ళు పెట్టగాలేదు, మనం ఎందుకు పెట్టకూడదు అని వెంటనే 100,000 అన్నసత్రాలు వెలిసి వాడు ఎందుకు పెట్టాడు వీడికి అర్థం కాదు. ఇలాగా కులాల ప్రాతిపదికగా విడదీస్తే ఒక మహా హైందవోద్ధారకుడు అక్కడ కనిపించి ఒక మాట అన్నాడు, అయ్యా ఇన్ని అన్నసత్రాలు పెట్టారు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆకలి ఉంటుందా, కులానికో ఆకలి ఉంటుందా, అందరు ఆకలి ఒకటే కదా అన్నాడు. వెనుకని భలే చెప్పారండి అన్నాడు ఒకడు. భలే చెప్పలేదండి, ఆకలి అందరికీ ఒకటవచ్చు కానీ అన్నం అందరికీ ఒకటి కాదు, ఆచారం ఒకటి కాదు. కుక్క ఆకలి ఏనుగు ఆకలి కూడా ఒకటే, ఆ మాటకు వస్తాయి. ఆకలి అందరికీ ఒకటే కానీ తినే పద్ధతి వేరు. ఎవరి జీవిత వ్యవహారాలు వారికి. అలాగే ఒక విద్య అనేటటువంటిది ఒక టెక్స్ట్ బుక్ కాదు వేదం అంటే. ఎలా పెడితే అలా చదివిడా. వేదంలో ప్రత్యక్షరం పరమేశ్వర స్వరూపం. ఒక అగ్నిని ముట్టుకోవాలంటే ఒక నియమం ఉంది. ఒక విద్యుత్తుని వాడాలి అంటే ఆ విద్యుత్తు ముట్టుకునేటప్పుడు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి షాక్ కొట్టకుండా. అలాగే వేదం అనేటువంటి ఒక పరమేశ్వర స్వరూపాన్ని స్పర్శించడానికి ఒక జీవన విధానం చెప్పింది సంప్రదాయం. ఆ జీవన విధానం అందరి వల్ల సాధ్యం కాదది. ఆ జీవన విధానానికి తరాలు తరాలు అంకితమైపోవాలి వాటి కోసం. ఉదయం లేచిన దగ్గర నుంచి వాడు ఆ బ్రాహ్మీమూర్తులు నిద్ర లేవడం, స్నానం, సంధ్య, అందులో ఒక్కసారి నేర్చుకుంటే వచ్చేది కాదు అది. ఇంటి పరంపరను అబ్జర్వ్ చేస్తూ వచ్చాడు వాడు. అందుకు వాడికి ఎక్కువ చెప్పక్కర్లేదు, వెంటనే అందుకుంటాడు వాడు. అలా వాడు అందుకుని ఆహార వ్యవహారాలు ఇవన్నీ లోపల జెనెటిక్స్ లో పూర్వతరాల నుంచి వచ్చి కూర్చున్నాయి. వీడు అనుష్ఠానం తద్వారా వాడికి తన అర్హత వచ్చింది. ఆ వచ్చిన వాడు ఏం చేస్తున్నాడు, ఈ మంత్రాధ్యయన శక్తితో వాడు పవిత్రుడై లోకాన్ని పవిత్రతం చేస్తున్నాడు. అది వాడి యొక్క పని. ప్రపంచంలో మంత్రశక్తిని కాపాడే పని వాడిది. అందుకు వాడు ఆ సంస్కారమును పొంది వైదికమైన రుద్రాన్ని వాడు జపిస్తున్నాడు. మరి మిగిలిన వాళ్ళ గతి ఏమిటంటే, మరి ఇంత గొప్పదే నేను రుద్రం చెప్పారే మీరు, మరి మనం చేయకపోతే ఎలా అండి అంటే, ఆ రుద్రతత్వాన్నే మహాభారతం అందజేసింది శతరుద్రీయం అనే పేరుతో. అదే శివరహస్యమనే గ్రంథంలో మళ్ళీ చెప్పారు. ఆ రుద్రాధ్యాయంలో వేదంలో ఏం చెప్పబడిందో దాని యొక్క విషయములన్నీ ఇందులో కూర్చబడ్డాయి ఆ శతరుద్రీయ స్తోత్రంలో. అవి అందరూ జపించుకోవచ్చు. అలాగే మనకు ప్రసిద్ధంగా ఉన్నది, అవి దొరకకపోయినా కొన్ని మనకు చెప్పబడుతున్నాయి. ఒకటి మహాభారతంలో చెప్పిన శివ సహస్రం, కృష్ణుడు చెప్పినది అది. అందుకు అది కూడా రుద్రంలో ఉన్న మా విషయములన్నీ అందులో ఉన్నాయి. రెండవది లోకంలో చాలా ప్రసిద్ధిగా ఉన్నటువంటి శివ అష్టోత్తర శతనామావళి చాలా గొప్పది. శివో మహేశ్వరస్యం భూ పినాకేశ శేఖర ఉన్నదే, ఇవి రుద్రంతో సమానమని చెప్పారు. పార్వతీదేవి జపం చేసేది ఆ శివాష్టోత్తరాన్ని. అంత గొప్ప విశేషం చెప్పబడింది. అందుకే పురాణములు ఎందుకు పుట్టాయో బాగా మీరు అర్థం చేసుకోండి. ఇది వేదం ఉంటూ ఉంటే పురాణం ఎందుకు పుట్టింది? ఒక విద్య యొక్క స్వరూపాన్ని మనం అర్థం చేసుకోకుండానే మాట్లాడుతున్న రోజులు వచ్చాయి. ఎందుకంటే దుర్మేధలు గనక, ఇంతకుమించి మనం ఏమి నిర్వచనం చెప్పాలి. అక్కడ పురాణముల గురించి చెప్తూ ఒక మాట అంటారు, కృపయా మునినా కృతం, దయతో చేసేటండి వ్యాసదేవుడు. ఎందుకంటే వేదములు అనంతములే, ఆ వేదాధ్యయనానికి కూడా కొందరికి అధికారం ఉంది, కొందరికి నియమాలు ఉన్నాయే. మరి ఆ ఫలితం పొందాలంటే ఏం చేయాలి, ఇతరులు పొందాలంటే ఏం చేయాలి? అందుకు వైదిక సూక్తాలను తీసుకుని శ్లోక రూపంలోకి వాటిని మార్చి అవే శబ్దాలని వాటిని మార్చి సమకూర్చాడు వ్యాసదేవుడు. ప్రతి పురాణంలా పనిచేశారు. ఉదాహరణకి వేదంలో ఉన్న సౌర అరుణ మంత్రములు వీటన్నిటి యొక్క రహస్యాలన్నింటినీ కూడా ఆదిత్య హృదయం అనే దానిలో సమకూర్చారు. అది వాల్మీకి చేశారు ఆ పని. వ్యాసదేవుడు మహాభారతంలో కూడా ఆదిత్య సంబంధమైన అష్టోత్తర శతనామ స్తోత్రములు ఇవన్నీ పెట్టారు. ఇదంతా కూడా వేదముల్లో చెప్పబడ్డ సౌర మంత్రములన్నీ అందులో ఉన్నాయి. వాటికి నియమాలు ఏం లేవు. నియమాలు ఏం లేవంటే అర్థం పళ్ళు కూడా తొగ్గకుండా చదవచ్చు అని చెప్పాను అనుకోవచ్చు. నిత్య నియమాలు, శుచి నియమాలు, సాధారణ శుచి నియమాలు వాటికి ఉన్నాయి. అది అర్థం. స్నానం చేసి శుచిగా చదివితే చాలా మంచిది. అయితే భగవన్నామస్మరణకి శుచి కుదిరినంత వరకు చేయడం, కుదిరినంత వరకు చేసి కుదిరినప్పుడు కృష్ణార్పణం చేసి చదవచ్చవి, అది విశేషం. కానీ ఈ వేదాధ్యయనానికి ఉందికి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అది. అందుకు సౌరారణ మంత్రములు అలా ఎలా కూర్పబడ్డాయో, అలాగే వేదాల్లో చెప్పబడినటువంటి అమ్మవారి సూక్తములు అన్నీ కూడాను దేవీ మహాత్మ్యం పేరుతో మార్కండేయ పురాణంలో కూర్చబడింది. రాత్రి సూక్తములు కానీ ఇంకా మహిషాంతగిరి సూక్తం ఇవన్నీ కూడా వైదికమైన సూక్తములను అక్కడ సమకూర్చారు. ఇలా మనకి అన్ని వైదిక సూక్తముల్ని పురాణములు శ్లోక రూపాల్లో అందజేశాయి. మహాభారతంలో విష్ణు సహస్రనామం మనకు అలాగే వచ్చింది. అలాగే రుద్రం కూడా ఇన్ని రకములుగా మనకు అందజేయబడింది, వాటి మార్గంలో వెళ్ళవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకునేది కేవలం మంత్రానుష్ఠానం గురించి కాదు, ఆ మంత్రముల యందు చెప్పబడ్డ రుద్ర వైభవాన్ని మనం ఇక్కడ స్మరించుకోబోతున్నాం. అందుకు ఇది వినడం కూడా రుద్రాధ్యాయం చేసిన ఫలితమే. అనాచార పరంగా రుద్రాన్ని మనం అనుష్ఠించినట్లు కాకుండా శ్రద్ధగా విని ఆ వేద విజ్ఞానం అందరం గ్రహించవచ్చు. అందుకు ఇది మనం అవకాశంగా చెప్తూ ఉన్నాం. ఆ కారణం చేత విధి విధానంగానే వీటిని స్వీకరించాలి సుమా. అలా మనం వినియోగించేటప్పుడు మనకు శుచి మొదలైనవి లేనప్పుడు, ఇంకా ఇతర నియమాలు లేనప్పుడు మనం ఉండగలిగిన శుచి ఉండి ఆ నియమం పాటించే వాడిని పిలిపించి రుద్రం చేయించుతాం మనం. అవునా కదా? ఆలయాల్లో వాటిలోని మన ఇళ్లలో కూడా రుద్రాభిషేకం చేయించుకుంటాం. ఏవైనా గ్రహదోషాలు బాగులేకపోయినా, అనారోగ్యాలు వచ్చినా రుద్రం గొప్ప మందు. ఎలాంటి గ్రహదోషాన్నైనా పోగొట్టగలదు. ఎలాగో అనేది మనకు అర్థం కాదు, ఎందుకంటే మనకు రోగం ఎలా వచ్చిందో మనకు తెలియదు, అలాగే మన బాధలు ఎలాంటివో మనకు తెలియదు, అలాగే దాన్ని పోగొట్టగలిగే శక్తి ఉన్న ఔషధాలకు ఉన్నటువంటి శక్తి కూడా మనకు అర్థం కాదు. రుద్రంలో అన్ని శక్తులు ఉన్నాయి. అందుకే ఒక్క అభిషేకం చేసుకుంటే చాలు బాగుపడతామని మన పెద్దవాళ్ళు రుద్రాభిషేకాన్ని ప్రధానంగా చెప్పారు. అభిషేకం అనేక రకాలు. అభిషేక, జప, హోమ, పాఠ, నాలుగింట్లో వీటిని వినియోగించుకోవడం ఉంది. రుద్రాన్నంతటిని జపం చేయడం అంటే బహు ఆవృతలతో దీన్ని జపించడం ఉన్నది. అలా కాకుండా పఠనం, రుద్రాన్ని ఒక్కసారి చక్కగా పఠించడం. రెండు, దానితో హోమం చేయడం. అది రుద్రైకాదశిని యాగం ఉంది, రుద్రహోమములు అని మనం చేస్తాం. అలాగే రుద్రాన్ని అభిషేకానికి వినియోగించడం. ఇన్ని విధములుగా రుద్రాన్ని మనం ఉపయోగిస్తూ ఉన్నాం. అలా ఉపయోగించడానికి ఒక ప్రక్రియ చెప్పబడింది. వేద మంత్రాన్ని ఏ విధంగా ప్రయోగించితే ఫలితాలు పొందుతామో చెప్పే శాస్త్రాన్ని కల్పములు అని చెప్తారు. ఈ కల్పములు ఏర్పరిచినటువంటి వారు బోధాయనుడు, ఆపస్తంభుడు మొదలైనటువంటి సూత్రకర్తలు. వీరు ఆ వేదాన్ని ఏ విధంగా ప్రయోగించితే సిద్ధి పొందుతామో చెప్పినటువంటి వాళ్ళు. అలాగా రుద్రాభిషేకాన్ని ఏ విధంగా ప్రయోగించి సిద్ధుల్ని పొందాలో వేటికి ఏవో అనేక మంది మహర్షులు మనకు చెప్పారు. ఒకటి కాదు, కొన్ని రోగాలు పోగొట్టడానికి కొన్ని మంత్రాలు ఉన్నాయి. మొత్తం 11 అనువాకాల్లో ఉన్నవన్నీ శివమంత్రములు. అందులో ఒక్కొక్క మంత్రం మళ్ళీ ఒక్కొక్క రోగాన్ని పోగొట్టగలిగే శక్తి. అలాగే విప్లవాలను పోగొడతాయట. విప్లవం అంటే రాజ్యంలో లేచినటువంటి ఉపద్రవాలు, అలాంటి వాటిని పోగొట్టే శక్తి కూడా ఉన్నది. అందుకే ఆనాటి భారతీయ రాజ్య వ్యవస్థలో పౌరోహిత పురోహిత వ్యవస్థ కూడా ఉండేది. పురోహిత వ్యవస్థ ఎందుకోసం? రాజుగారింట్లోని వాళ్ళు ఇచ్చే తాంబూలాలు పుచ్చుకోవడానికి కాదు. అక్కడ రాజ్యానికి ఏదైనా ప్రమాదం బాటిల్లుతుంది అన్న సూచన కనిపిస్తే ఆ ప్రమాదం రాజ్యం మీద రాకుండా రాజు చేత ఈ దైవికమైన ప్రక్రియలు వినియోగింపజేసేవాడు పురోహితుడు. అది విశేషం. అందుకు రాజ్య వ్యవస్థలో పురోహిత, మంత్రి, సామంత ఈ వ్యవస్థ మన గ్రంథాల్లో కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం మతాతీత రాజ్యాలు గనక పురోహితులు అనేటువంటి వ్యవస్థే తీసేసాం, అంటే ధార్మిక వ్యవస్థ తీసేసాం. ఈ వ్యవస్థ తీసిస్తే ఉపద్రవాల్ని పాపాలని ఆహ్వానించేటువంటి ఒక వ్యవస్థని సృష్టించుకున్నామని అర్థం. అలాగని అక్కర్లేదా? రాజ్యం పాలించుతున్నారెవరో వారు పౌరోహిత్య వ్యవస్థ అక్కర్లేదు అనగలరా? వాడు పదవిలోకి గెలవాలి అంటే ముందు ఆలయాలన్నీ తిరుగుతాడు, ఇంట్లో హోమాలు చేయిస్తాడు, యాగాలు చేయిస్తాడు. వాడికి మాత్రం పురోహితుడు కావాలి, రాజ్యానికి మాత్రం పురోహితుడు అక్కర్లేదు. వాడు గుడికి వెళతాడు, వాడికి పూర్ణ కుంభాలతో స్వాగతాలు పలుకుతారు గుడిలో వాళ్ళు, ఎందుకు పదవిలో ఉన్నాడని. కానీ వీడు వెళ్ళి రాజ్యం క్షేమంగా ఉండాలని దండం పెట్టట్లే, వాడి ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలని కోరుకొస్తున్నాడు. కానీ పాలకుడు నిజంగా దేశం కోసం హోమం చేయించినా యాగం చేయించినా అప్పుడు వాడు ఉత్తమ పాలకుడు అవుతాడు. అప్పుడు అలా చేయించేవారు. అందుకు కొన్ని మంత్రములు కూడా ఇందులో చెప్పబడ్డాయి. అవన్నీ నేను వివరంగా ఇందులో చెప్పలేను గనక మీకు అవగాహన కోసం చెప్తున్నాను. ఇందులో కొన్ని మంత్రాలని ప్రయోగిస్తే అనేక ఉపద్రవాలు పోతాయి, ఉపఘాతాలు పోతాయి అని విశేషాలు చెప్పబడుతున్నాయి. ఒక్కొక్క మంత్రం జపించే విధానం, ఎన్ని మార్లు జపించాలి, దానితో హోమం ఎలా చేయాలి, ప్రక్రియలన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇచ్చినవి మన కల్పశాస్త్రము అని చెప్పబడుతున్నది. అలా చెప్పిన వాటిలో మనకు నిత్యంగా వ్యవహారంలో ఉండే ఒక విషయాన్ని తెలుసుకుందాం. అదేంటంటే మహన్యాసం. మహన్యాస పూర్వకంగా రుద్రాభిషేకం మనం చేస్తాం. మహన్యాసమని, లఘున్యాసమని ఇన్ని రకములుగా ఉన్నాయి. ఇప్పుడు మనకు లోకంలో ప్రసిద్ధంగా ఉన్న మహన్యాసం మాత్రం బోధాయనుడు అనే మహర్షి ఇచ్చినటువంటి మహన్యాసాన్ని మనం వాడుతున్నాం. న్యాసము అంటే ఉంచుట, మహన్యాసం అంటే బాగా ఉంచుట అని అర్థం. ఏమిటి బాగా ఉంచడం? పరమేశ్వరుని యొక్క శక్తిని మన శరీరము నుండి ఉంచుకొనుట. ఉంచుకొనుట అంటే ఎక్కడి నుంచి తెచ్చా? తెచ్చే కాదు, ఎందుకంటే సెల్లో ఛార్జ్ అయిపోతే ఛార్జ్ చేసుకుంటాం. ఛార్జింగే న్యాసం అంటే. అలా కాకుండా ఇది ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నావు, మనలో కూడా అదే ఉంది. అది ఎలాంటిది అంటే నిప్పు చుట్టూ నివురు కమ్మితే ఆ నివురుని ఊది నిప్పును రగుచుకున్నట్లుగా మన ప్రతి ఇంద్రియాల్లో పేరుకుపోయిన మాలిన్యాన్ని తొలగించి శుద్ధి చేసే శక్తి మహన్యాసంలో ఉంది. శరీర శుద్ధ్యర్థం అంటారు. శరీర శుద్ధి మంత్రంతో అవుతుందా? శిఖాయో, సున్నిపిండో, లేదా ఒక 100 సబ్బులో అవి ఉపయోగించారు కానీ రుద్రం ఉపయోగిస్తే వస్తుందా? ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, పాపపు ఆలోచనలు పాపపు స్వభావం ఎలా పనిచేస్తాయి అంటే, ముందు అంతరంగంలోంచి అది పనిచేసి పనిచేసి పనిచేసి ఈ అంతరంగం ఏ శరీరంలో ఉందో ఆ శరీరంలో రక్తంలో ఎముకల్లో ప్రవేశిస్తుందిట, చర్మంలో ప్రవేశిస్తుంది, సప్త ధాతువుల్లోకి ప్రవేశిస్తాయి పాపములు, ప్రసరించి దేహమంతా పాపమయం చేస్తాయి. అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ పాపాలను పోగొట్టగలిగే శక్తి రుద్రాలకుందిట. అందుకే త్వగస్థిగతై సర్వ పాపై ప్రముచ్యతే అన్నాడు. త్వక్ అస్థిగతై, నీ చర్మంలో నీ ఎముకల్లో పేరుకుపోయిన పాపమన్ని పోగొట్టగలిగే శక్తి ఆ రుద్రం చెప్తూ ఒక్కొక్క శరీర భాగాన్ని స్పృశిస్తూ శిరాది శిరస్సు నుంచి పాదం వరకు, పాదం నుంచి శిరస్సు వరకు ఎన్ని రకములు పంచాంగ న్యాసములు, 5 విధములైన న్యాస విధానాలు ఉన్నాయి. అందులో మళ్ళీను ఒక్కొక్క దానిలో కొన్ని కొన్ని రకాలు. ముందు చేతులకు చేసుకోవడం, పాదములకు, ప్రతి ప్రక్రియలో శరీరంలో ప్రతి అణువులో కూడా రుద్రతేజాన్ని మనం ధ్యానం చేస్తాం. తద్వారా ఆ మంత్రశక్తి ప్రసరించి ఆ త్వగత్ స్థిగతై అంతరంగం నుంచి పుట్టుకొచ్చిన పాపం శరీరంలో మొత్తం నిండిపోతే దాని శుద్ధి ఎలా మొదలవుతుందంటే శరీరాన్ని శుద్ధి చేసి శుద్ధి చేసి అంతరంగాన్ని చేస్తాం.
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిసనింగ్ టు shaivam.org రేడియో, the 24/7 spiritual channel from shaivam.org.

ఖ్యాతోహంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతిభవంతి

ఆత్మాయ కవి ఉదయ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆ

ేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం దేవాణం

ద్వాదశైకంశాభవంతి పరిక్షేత్యాభవంతమేవాగ్మంతహృదయ ధనమష్టోడశ

ైరాజోమాజోదేవం విద్వాంసేస్తాన్న పంచాసు పాశుభిరాజమే గచ్చన్ సన్న

ేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమాదేత్రమా

ఉభయం దంతరిక్షదేవదేన ప్రజలిక్షం చాయత్రో మంత్రజీయముభయం చవక్ష్మిన్నేవదేన లోకే ప్రియజక్షం తీయం వావజ్యోతిరంతరిక్షం చోడురామాయుర్యేతాం సోమానుభయం చేష్ఠేవతం లోకేన సత్యం ప్రదర్శం దాయం.

ఫలం నిక్షుద్ధం బాధాయ బహిరత్రిమాధ్యమేణ్యమేణ సమాజోంతరిక్షేణ్యోదిత భయ

ఆవర్తం చేరస్వంశతిరహాంపత్యంతేజోగంశతిరమను పరికాలం చేస్తం.

ఈశ్వరత్వేంద్రబోధతద్వన్నదేవృగ్మహిమానగుణజాగుంసే ప్రజాపతయేన ప్రజాపతి శ్రీవసన్యాకృత పద్ధతి.

సోమాదిం సోమవాహుతృష్ట అశ్వత్థరేతో బ్రహ్మైవ వాదఃపరమం వ్యోమాహం వేయతి కష్టన శుభేకాంతేవాదినర్గేయోగేసంపురోన్మాహమిగర్భమాత్మజాగర్భం హౌ సహజర ప్రదత్తం ప్రదాయపరే ీనాభోజనోయాీనామేత్రీణామేష్ట్రేణ్రగజ్జిగిరిం పరాధే అంబే అంబాయ కష్టన సదస్య స్వ

ృష్టం పశుమన్యతే శోద్రాయ దర్శనాయ ధనాయ అమ్మేణం బాల్యం విగేణమాగమతిగస్థనాధిపుంజిగాహే ఆహరంగేమోనిర్ధ్వనిధానికా అమ్మేణం బాల్యం విగేణమాగమతిగస్థన మాతాచిదేవితాచిదేగ్రం వృక్ష రోహణ వదులామేకృదే పితాగభే వృష్టిమలగం దైర్ జిణం.

ఇంద్రంజం బ్రద్ధమర్షంజనం సంపరిదస్థున ఇంద్రంజ్యకాయ సోమాధుమే

సన్నిధిం ఉభౌతస్మై భవాజర్వోపాయక్రమ్యే సోమస్య యో అశ్యామో అశ్యాస్తన.